ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం, ఇవాళ 4వ రోజు.

0: రెయిన్బో 101.9.
1: మీ అందరికీ మరోసారి నమస్కారం అండి. రెయిన్బో స్టూడియోలో సమయం 6:10 దాటి 54 సెకండ్లు అవుతోంది. మీరు ఇంతవరకు న్యూస్ హెడ్లైన్స్ హిందీ అండ్ ఇంగ్లీష్లో కూడా విన్నారు కదా. సో ఎవ్రీ టాప్ ఆఫ్ ద అవర్ న్యూస్ హెడ్లైన్స్తో మిమ్మల్ని అప్డేట్ చేసే ఛానల్ ఇది. ఇది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఇప్పటి టైంలో అయితే మనం భక్తి పాటలతో ఏరి కూర్చిన క్షేత్రదర్శిని వినబోతున్నాం. అయితే వినాయక నిమజ్జనం నిన్న పొద్దున నుంచి స్టార్ట్ అయింది కదా, ఇంకా జరుగుతుందండి. అబ్బా, ఎంత రకరకాల వినాయకులు ఎంత అందంగా అలంకరించుకొని ఇమ్మర్షన్ కోసం వెళ్తున్నారు. సో మీరు ఒక ప్లాన్ వేసుకోండి, ఇప్పుడు మాత్రం మీరు బయటకు వస్తే

ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మాత్రం చాలా బిజీగా ఉన్నాయి రోడ్స్. వీటిని అవాయిడ్ చేస్తూ మీ గమ్యాన్ని చేరుకునేందుకు ప్లాన్ అయితే చేసుకోండి. ఆల్రెడీ ఇవాళ సాటర్డే అండ్ చాలామంది హాలిడే మూడ్లో ఉన్నారు, సో ఎంటర్టైన్మెంట్ కోసం మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. కంటిన్యూస్గా వింటూ ఉండండి దానిలో భాగంగా ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz-ని. ఇప్పుడు మనం కృష్ణానది తీరంలో ఉన్న 5 ప్రముఖ నరసింహ క్షేత్రాల గురించి తెలుసుకోబోతున్నాము క్షేత్రదర్శనిలో. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. నేను మీ ఆర్జే మురళి.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై. మనం కృష్ణానది తీరంలో 5 ప్రముఖ నరసింహ క్షేత్రాల గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. అవి మట్టపల్లి, వాడపల్లి, మంగళగిరి, వేదాద్రి, కేతవరం ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్షేత్రాలు వాడపల్లి, మట్టపల్లి. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా వాడపల్లిలో కృష్ణ ముచికుంద నదుల సంఘం ఉంది. ఈ ప్రదేశంలో హరిహరులకు భేదం లేదని నిరూపిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, స్త్రీ అగస్త్యేశ్వరుడు కొలువుతీరి ఉన్నారు. ఇందులో అగస్త్యేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఈ నదుల సంగమం ఉంటుంది. ఆ నదుల్లో ఆ సంగమంలో స్నానం చేసి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ప్రదేశానికి వెళ్లే దారిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. అది వాడపల్లిలో ఉంది. దక్షిణముఖంగా ఉన్న ఈ ఆలయం చిన్నదైన స్వామి భక్తుల అభీష్టాలను నెరవేర్చే స్వామిగా ప్రఖ్యాతి చెందారు. స్వామివారు అమ్మవారితో కొలువై ఉంటారు. ఇక్కడ గర్భగుడిలో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో ఒక దీపం ఉంటుంది. కొంచెం కింద ఇంకొక దీపం ఉంటుంది. కింద ఉన్న దీపం అస్సలు కదలదు, నిశ్చలంగా ఉంటుంది. కానీ పైన స్వామి ముఖానికి ఎదురుగా ఉన్న దీపము చిరుగాలికి రెపరెపలాడుతున్నట్లుగా ఉంటుంది. ఆ కదలికకు కారణం ఏమని చెప్తారో తెలుసా? స్వామి తీసుకునే శ్వాస అని చెబుతారు. ఈ ఆలయంలో ఒక దండం లాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడుతూ ఉంటారు. దుష్టగ్రహ నివారణ కోసం అలా చేస్తారట. ఈ ఆలయం ఎదురుగా ఉన్న తోవలో కొంత దూరం వెళితే మీనాక్షి అగస్త్యేశ్వర ఆలయం ఉంటుంది. గుళ్ళో శివుడు పానపట్టం మీద కూర్చుని ఉంటారు. దానిమీద లింగం ఇంకో 2 అడుగుల ఎత్తు ఉంటుంది. వెండి కళ్ళు, వెండి నాగుపాము, పడగ ఎంత బాగుంటుందో అలంకరణ. ఈ లింగం మీద ఒక చిన్న గుంటలో ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. నీటి మట్టానికి అంత ఎత్తున ఉన్న లింగంపై నుంచి ఎంత తోడినా నీరు ఎలా వస్తుందో, ఎంత లోతులో ఉన్నదో ఎవరికీ తెలియదు. దానికి సంబంధించి మాత్రం ఒక కథ చెప్పుకుంటూ ఉంటారు. ఆ కథ ఏమిటో మనం కూడా చెప్పుకుందాము. మీరు వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రదర్శిని.

క్షేత్ర దర్శనంలో మీరు కృష్ణానది తీరంలో ఉన్న నృసింహ క్షేత్రాల గురించి వింటున్నారు. ఒకరోజు ఒక బోయవాడు పక్షిని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఆ స్వామి వెనకాల దక్కుందట. బోయవాడు వచ్చి పక్షిని ఇమ్మని అడిగితే ఆ భగవంతుడు, నా దగ్గరికి వచ్చిన పక్షిని నేను ఇవ్వను అన్నట. బోయవాడు, మరి నాకు ఆకలిగా ఉంది, ఎలాగా అని అడిగాడట. శివుడు అన్నాడట, కావాలంటే నా తల నుంచి కొంత మాంసం తీసుకోమన్నట. అప్పుడు బోయవాడు రెండు చేతులతో స్వామి తల మీద నుంచి మాంసం తీసుకున్నట. ఆ వేళ్ల గుర్తులు శివలింగం పైన ఇప్పటికీ కనబడతాయంటారు. స్వామి శిరస్సున ఏర్పడ్డ గాయం కడగటానికి గంగమ్మ స్వయంగా వచ్చిందట. బోయవాడు మాంసం తీసిన చోట ఏర్పడిన గుంటలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయట. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఎంత తీసినా ఆ నీరు అలాగే ఉంటుందట. క్రీస్తు శకం 1524 శ్రీ శంకరాచార్యుల వారు శిష్య సమేతంగా ఈ ఆలయాన్ని దర్శించారట. ఆ బిలం లోతు ఎంత ఉందో కనుక్కుందామని ఒక ఉద్దరణికి తాడు కట్టి ఆ బిలంలో వదిలాడట. ఎంత సమయమైనా ఆ తాడు అలా లోపలికి వెళుతుందో కానీ పైకి దాని జాడ తెలియటం లేదు ఎంత దాకా వెళుతుందన్నది. అప్పుడు దాన్ని పైకి తీసి ఆ తాడుకి చూస్తే ఆ తాడుకి రక్త మాంసాలు అంటుకున్నాయట. కానీ శివయ్య తల మీద గుంట లోతు మాత్రం తెలియలేదట. శంకరాచార్యుల వారు, నిన్ను పరీక్షించడానికి నేను ఎంత వాడను, క్షమించమని వేడుకున్నట్ట. పూజలు జరిపి వెళ్ళిపోయట. ఈ విషయంలో శ్రీ శంకరాచార్యుల వారు రాయించిన శాసనం దేవాలయంలో ఇప్పటికీ ఉంటుంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 క్షేత్ర దర్శిని. నాతో, నేను మీ ఆర్జే మురళి.

ఇప్పటి వరకు మనం వాడపల్లిలో ఉన్న శ్రీ నృసింహస్వామి వారి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా, ఇక మట్టపల్లి దాకా వద్దాం. మట్టపల్లిలో కృష్ణానది ఆలయం పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రంలోకి వచ్చిన భక్తులు స్నానం చేసి స్వామి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ఆరే చెట్టు ధ్వజస్తంభం, ఆంజనేయ స్వామి చుట్టూ 32 ప్రదక్షిణలు చేస్తారు. ఇది ఈ క్షేత్రం ప్రాముఖ్యత. ఎందుకంటే మట్టపల్లి స్వామివారే స్వయంగా చెప్పారట, సంపూర్ణమైన విశ్వాసము ఇంకా భక్తితో ఏదైనా కోరిక కోరుకొని 32 ప్రదక్షిణలు చేసి ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ క్షేత్రానికి వచ్చి 32 ప్రదక్షిణలు చేయండి అని, మీ కోరికలు నేను తీరుస్తాను అన్నారట. ఇంకా అనారోగ్య బాధలు, దుష్టగ్రహ బాధలు, రుణ బాధలు ఉన్నవారు, సంతానం లేనివారు ఈ క్షేత్రానికి వచ్చి 11 రోజులు 3 పూటలా కృష్ణానదిలో స్నానం చేసి తడిబట్టలతో 32 ప్రదక్షిణలు చేసి కోరికలు తీర్చుకుంటారట. స్వామి మీద నమ్మకంతో భక్తులు ఆలయం దగ్గరే ఉన్న కృష్ణానదిలో స్నానం చేస్తారు. క్షేత్రంలో యమధర్మరాజు, ఈ క్షేత్రానికి యమధర్మరాజు వచ్చి ప్రదక్షిణలు చేశారని కూడా చెప్తారు. అందుకే ఈ క్షేత్రానికి యమమోహిత క్షేత్రం అని కూడా పేరుందట. సప్తఋషుల్లో ఒకరైన భరద్వాజ మహర్షి ఇక్కడ గుహలో ఉన్న ఈ స్వామిని చాలా కాలం సేవించారు. ఆయనే కాదు, ఇంకా ఎందరో మునీంద్రులు స్వామిని సేవించారట. ఇప్పటికీ రాత్రి సమయంలో ఋషి పుంగవులు ఈ స్వామిని సేవించడానికి వస్తారన్నది నమ్మకం. మరి గుహలో ఋషీశ్వరుల చేత సేవించబడే ఈ స్వామి సామాన్య మానవులకు దర్శనం ఇవ్వడానికి ఒక కథ ఉంది. ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై క్షేత్ర దర్శిని.

నరసింహ అవతార కథ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రదర్శిని. చాలా సంవత్సరాల క్రితం మట్టపల్లికి ఎదురుగా కృష్ణానదికి అవతల ఒడ్డున తంగేడు అనే గ్రామం ఉండేది. ఆ ఊరిలో మాచిరెడ్డు అనే ఒక మోతువరి రైతు ఉండేవాడు. ఆయన కుటుంబీకులు చాలా ఉదార స్వభావం కలవారు. ఒకరోజు మాచిరెడ్డి తన పని ముగించుకొని విత్తనాలు నాటడానికి కొడుకుల్ని పనివాళ్ళని కూడా తీసుకువెళ్తూ అరకలు కట్టుకొని వెళ్తున్నారు. పెద్ద కోడల్ని కూడా త్వరగా పని ముగించుకొని విత్తనాలు తీసుకొని పొలానికి రమ్మని చెప్పి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆమె కూడా మామగారు చెప్పినట్లు విత్తనాలు తీసుకొని పొలానికి బయలుదేరింది. దారిలో శివనామ

స్మరణ చేస్తూ వెళుతున్న జంగమదేవలు ఈవిడిని చూసి భిక్షం అడిగారు. ఆవిడ భక్తి పారవశంలో నాటడానికి తీసుకువెళ్తున్న అణుములన్నింటినీ వారికిచ్చేసింది. వాళ్ళు ఈవిడిని దీవించి వెళ్ళిన కొంతసేపటికి విషయం గ్రహించింది ఆమె. విత్తనాలు తీసుకువెళ్ళిపోతే, తీసుకుని పోకపోతే మామగారు కోపగిస్తారని భగవంతుడిపై భారం వేసి అక్కడే కింద ఉన్న ఇసుకను ఒడిలో వేసుకొని పొలంలో విత్తనాలుగా దాన్నే చల్లుదామని వెళ్ళిపోయింది. చల్లింది కూడా. పంట చక్కగా పెరిగి పూతకు వచ్చినప్పుడు కోస్తుండగా ప్రతి అనుమకాయల్లో బంగారు అనుమగింజలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కోడల్ని వివరం అడగ్గా ఆమె జరిగిన విషయం చెప్పింది. మాచిరెడ్డి ఆ బంగారు అణుములతో సగం దానం చేసి మిగిలిన దానితో కృష్ణానదికి కొంచెం దూరంలో తంగేడు అనే ఊరు నిర్మించి దాని చుట్టూ మహాదుర్గం 101 దేవాలయాలు నిర్మించి ప్రభువుగా పాలించారు. ఆ ఊర్లో ప్రజల సౌకర్యార్థం ఒక దిగుడు బావి కట్టించాలని తవ్వించాలని ప్రయత్నిస్తుండగా ఎంత లోతు తవ్వినా అందులో నీరు పడట్లేదు, జలం రావట్లేదు. ఒకరోజు మాచిరెడ్డి స్వప్నంలో గంగాభవాని దర్శనమిచ్చి, నీ కోడలు భావనాశిని దేవి బావిలోకి దిగి నన్ను పూజిస్తే నేను ఉప్పొంగుతాను, అయితే నీ కోడలు నాలో ఐక్యం ఇవ్వాల్సి ఉంటుంది, దీన్ని అంగీకరిస్తే గంగ తప్పక లభిస్తుందని అమ్మవారు చెప్పారట. మరునాడు బాధతో మాచిరెడ్డి విషయం పండితులకు తెలియజేశాడు, కానీ కోడలికి చెప్పలేదు. కానీ కోడలికి ఈ విషయం తెలిసిపోయి మామగారి దగ్గరికి వచ్చి, మీరు నాపై ప్రేమానురాగాలతో విషయం చెప్పలేకపోతున్నారు, పరమపావని గంగలో ఐక్యమయ్యే అదృష్టం ఎందరికి వస్తుంది చెప్పండి మామగారు, అయితే నేను ఎక్కడికి వెళ్తాను, గంగలో ఐక్యమై నీటి రూపంలో అందరికీ కనబడుతూనే ఉంటాను కదా అని కుటుంబంలో వారిని ఒప్పించి బావిలో దిగి గంగమ్మకు పూజించి గంగ ఉప్పొంగ ఆమె అందులో ఐక్యమైపోయింది. ఇది ఒక కథగా చెప్తారు, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి FM 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రదర్శిని.

మాచిరెడ్డి పాలనలో తంగేడు ప్రజలంతా సుఖంగా ఉన్న సమయంలో ఒకరోజు స్వప్నంలో మాచిరెడ్డికి ప్రసన్న వదనుడైన శ్రీ నృసింహస్వామి దర్శనమిచ్చి స్వయంభూ అయి తన మూర్తికి కృష్ణకి అవతల ఒడ్డున ఉన్న అరణ్యంలో ఒక గుహలో ఉన్నదని, ఆ మూర్తిని ఇప్పటిదాకా భరద్వాజుడు మొదలగు మహర్షులు మాత్రమే సేవిస్తున్నారని, ఆ ఋషుల సంకల్పానుసారం ఇక ముందు మనుషులు కూడా నన్ను సేవించాలని, ఈ విషయాన్ని లోకానికి తెలియపరచమని ఆదేశించాడు. మరుసటి రోజు మాచిరెడ్డి పెద్దలతో కలిసి అరణ్యంలో ఎంత వెతికినా స్వామి ఎక్కడున్నాడో కనుక్కోలేకపోయాడు. స్వామి ఆదేశాన్ని పాటించలేకపోయాను అనే బాధతో మాచిరెడ్డి స్వామినే తలుచుకుంటూ అలసటతో ఒక చెట్టు కింద సొమ్మసిల్లిపోయాడు. ఆ సమయంలో స్వామి తిరిగి సాక్షాత్కరించి దిగులు పడొద్దని మాచిరెడ్డికి కనిపించే దూరంలో ఒక ఆరే చెట్టు ఉంది, దానిమీద ఒక గద్ద ఉంటుంది, ఆ చెట్టుకు సూటిగా ఉన్న గుట్ట మీద గుహలోనే తానున్నానని, గుహద్వారం లతలు పొదలతో మూసుకుపోయి ఉన్నదని, వాటిని తొలగిస్తే తన దర్శనమవుతుందని చెప్పి అంతర్ధానమైనారు. మాచిరెడ్డి అత్యుత్సాహంతో లేచి స్వామి ఆదేశానుసారం ఆరే చెట్టు, దానిమీద గద్ద, దానికి ఎదురుగా గుట్ట, గుహలోని స్వామిని కనుగొని చాలా ఆనందభరితుడయ్యాడు. వీరు దర్శించు సమయంలో స్వామి ఎంత అందంగా ఉన్నాడంటే శంకు చక్రాలు, గద, అభయముద్రలతో చతుర్భుజుడై, శేషుడు గొడుగు, పట్టణ మహర్షులు అభిషేకించే దక్షిణావర్త శంఖముతో, తులసీదళ మాలలతో, భక్త ప్రహ్లాదునితో దివ్యంగా దర్శనమిచ్చాడనమాట. ఆ ప్రదేశం అంతా దేవతలు మునులు పూజించిన పుష్పాలు సుగంధాలు వ్యాపించి ఉన్నాయట. మాచిరెడ్డి తనే కాక స్వామిని అందరూ సేవించుకోవాలి, ప్రజలంతా చూడాలని, దానికి వీలుగా స్వామికి ప్రతినిత్యం సకల సేవలు జరపడానికి అన్ని ఏర్పాట్లు చేయటమే కాక ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారట. ఈ స్వామి మహాత్మ్యం గురించి అనేక కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఈయనను సేవించిన వారికి ఎటువంటి శత్రు భయం ఉండదట. వింటూ ఉండండి, ఇది క్షేత్రదర్శిని, ఆకాశవాణి FM 101.9 MHz పై.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 పై క్షేత్రదర్శిని. మనం కృష్ణానదీ తీరంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల గురించి మాట్లాడుకుంటున్నాము. మాచిరెడ్డి గారు కట్టించిన అద్భుతమైన ఆలయం అది. ఇక్కడ స్వామికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం గురించి కూడా ఒక విశేషంగా చెబుతారు. ఒకరోజు ఉదయం అర్చకులు కృష్ణలో స్నానానికి వెళ్ళగా వారికి విగ్రహం కనిపించిందట. దాన్ని తీసుకుని వచ్చి దేవాలయంలో ఒక మూల పెట్టించారట. అప్పటికే గ్రహబాధల నివారణార్థం స్వామికి ప్రదక్షిణలు చేసే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అలాంటి భక్తులకు స్వప్నంలో స్వామి కోతి రూపంలో వచ్చి పిడిగుద్దులు గుద్దేవారట. వారి గ్రహబాధలు తొలగేవే కానీ ఈ గుద్దులతో దేహబాధ మాత్రం అస్సలు తగ్గేది కాదు, అది ఎక్కువగా ఉండేదట. ఒక భక్తుడికి స్వామి కలలో కనిపించి నా దాసుడైన ఆంజనేయుణ్ణి నా ఎదురుగా నిలపమని ఆదేశించారట. స్వామి ఆదేశానుసారం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్వామి ఎదురుగా అప్పుడు ప్రతిష్ఠించారట. అప్పటి నుంచి భక్తులకు బాధ తప్పింది. ఆయన ప్రసన్న ఆంజనేయునిగా భక్తులని ఆశీర్వదిస్తూ ఉంటారు. అక్కడ గర్భగుడిలో స్వామికి ఎడమ పక్కన ఒక ద్వారం ఉంటుందండి. అక్కడ నుంచి సప్తఋషులు ఇతర మునులు నదిలో స్నానం చేసి స్వామివారిని పూజించుకునేందుకు వస్తారన్నది నమ్మకం. వాళ్ళు ఇప్పటికీ రోజు వస్తారని ఇక్కడి వాళ్ళ నమ్మకం. స్వామికి కుడివైపు ద్వారం భక్తుల సౌకర్యార్థం తర్వాత కట్టించారు. సాధారణంగా విష్ణుమూర్తికి తులసీ దళాలంటే చాలా ఇష్టం. ఇక్కడ స్వామి పూజకి ఈ ఆరే పత్రిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆ చెట్టు వల్లనే కదా స్వామి ఉనికి తెలిసింది. ఇక్కడ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి అమ్మవార్లను స్వామిని శాంతింపజేయటానికి తర్వాత ప్రతిష్ఠించారు అని చెబుతారు. అదండి ఇవాంటి క్షేత్రదర్శనంలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలను వాడపల్లి మట్టపల్లిలో దర్శించాం మనం. వింటూ ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రదర్శిని. మరింత అద్భుతమైన క్షేత్రంతో మళ్ళీ రేపు ఉదయం ఇదే సమయానికి మీ ముందుంటుంది.

అదండి, అద్భుతమైన భక్తి పాటలతో, భక్తి భావాలతో ఏరి కూర్చిన క్షేత్రదర్శిని. ఇవాళైతే క్షేత్రదర్శిని మీ దగ్గర సెలవు తీసుకుంటుంది. మళ్ళీ రేపు ఉదయం ఇదే సమయానికి, అంటే 6:10 నుంచి 7 గంటల వరకు మరో అద్భుతమైన క్షేత్రంతో మీ ముందు ఉంటుంది. మీరు మాత్రం వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz రెయిన్బో స్టూడియోలో. సమయం సరిగ్గా 7 గంటలైంది. 7 గంటలైంది అంటే సారు మనం హెల్దీ మార్నింగ్స్లోకి ఎంట్రీ చేసినట్టే. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz.

ఎస్ బాస్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్, 7:01 దాటి 7 సెకండ్లు సమయం. సో హెల్దీ మార్నింగ్స్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్న నేను మీ ఆర్జే మురళిని. అయితే నిన్న ఈ ట్విన్ సిటీస్లో ఉన్న వాళ్ళందరికీ అన్ని ఆఫీసెస్కి మోస్ట్లీ సెలవు ఉంది. ఇంకా కొంతమందికి 5 డే వీక్ ఉండడం వల్ల ఇవాళ కూడా సెలవు, రేపు కూడా సెలవు. అబ్బా, ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారా? సో యూ ప్లీజ్ కంటిన్యూ దట్ ఎంజాయ్మెంట్. మనం ఎంత ఆనందంగా ఉంటే ఆరోగ్యం అంత కుశలంగా ఉంటుంది. సో ఎప్పుడు ఆనందంగా ఉండడానికి, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఆనందంగా ఉంచడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో మనసు ఎప్పుడైనా కాస్త కలత చెందిందనుకోండి, అటు ఇటు వల్ల ఎప్పుడూ బాధపడకూడదు. మంచి మ్యూజిక్ వింటే దానికి ఒక హీలింగ్ గుణం ఉంటుందండి. మ్యూజిక్కి మీకు నచ్చిన పాటని, మీకు నచ్చిన సంగీతాన్ని వినటం వల్ల, అందులో సాహిత్యాన్ని ఆస్వాదించడం వల్ల మీకు తెలియకుండానే మీలో ఉన్న బాధ మట్టుమాయమైపోతుంది, రేజ్ అయిపోతుంది. సో యూ ట్రై ఫర్ దాట్. దాన్ని వినిపించేందుకు మేమైతే నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అందుకని మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండాలి.

ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ని మంచి పాటల కోసం. ఇప్పుడు యునో వాట్, హెల్దీ మార్నింగ్స్లో మనం రకరకాల హెల్దీ టిప్స్ గురించి చెప్పుకుందాం. ఇవాళ ముఖ్యంగా వాకింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మన నడకలు రకరకాలుగా ఉంటాయి, ఏ రకం నడవటం వల్ల ఎటువంటి ఆరోగ్యాలు వస్తాయో మనకు తెలియదు కదా. అంటే మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే నడవటం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. దాని గురించి వాళ్ళు తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక వండర్ఫుల్ ట్రాక్, దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట మీ అందరి కోసం.

ఎస్, మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 91.9 పై హెల్దీ మార్నింగ్స్. సో రకరకాల నడకలతో ఉన్న రకరకాల ఆరోగ్యాల గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. అయితే ఇప్పుడు మారిన అలవాట్లు, పెద్దగా శ్రమలేని జీవన శైలిలో రకరకాల వ్యాధులు ముసురుకుంటున్నాయి. ఇంట్రెస్టింగ్. పెద్దగా మనం ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి కూడా లేనంత బిజీ బిజీగా మారిపోయింది జీవితం. కానీ కొంతమంది చాలా కాన్షియస్గా అయితే ఉంటున్నారు. హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్న కాన్షియస్నెస్ వచ్చింది, కానీ దానికి అనుగుణంగా మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం అన్నదే పెద్ద ప్రశ్న. ఇలాంటి సమయంలో కనీసం వాకింగ్ చేయడం వల్ల అయినా మంచి ఫలితం ఉంటుందని రోజు వాక్ చేస్తున్న వాళ్ళని విన్నా వాళ్ళని చూసినా మనకు తప్పకుండా అర్థమవుతుందండి. అయితే ఈ వాకింగ్లోనూ కొన్ని రకరకాలు ఉన్నాయి, వాటి వల్ల విభిన్నమైన ప్రయోజనాలు ఉంటాయి అన్నది డెఫినెట్గా మనందరికీ కూడా తెలుసు. ఇంకొకరికి చెప్పేటప్పుడు తెగ చెప్తాం, కానీ మనం అది చేస్తున్నామా లేదా అని తర్కించి చూసుకుంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. చెప్పడం ఈజీయే, కానీ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత పరిస్థితి చాలా ఆనందంగా ఉంటుంది, అంటే ఆ వాతావరణం చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి టైంలో మీరు ఈ వాకింగ్ చేయడం చాలా మంచిది. ఎటువంటి వాకింగ్ చేస్తే మంచిది అన్న దాని గురించి కూడా నేను చెప్పబోతున్నాను. మీరు వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ పాడిన ఈ అద్భుతమైన పాట మర్యాద రామన్న సినిమా నుంచి మీకోసం.

అడుగులు బిరబిరబిరబిరబుర కలుపై చర చర చర చర చర చర చర చర చర పరుగులు బిరబిరబిరబిరబుర కలుపై చర చర చర చర.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆర్ యు ఆల్ ఓలాడి రెడీ అనుకుంటాను, లేకపోతే రెడీ అవ్వండి. మనం ఈరోజు వాకింగ్కి వెళ్దాం. నాతో పాటు వాక్ చేయండి. ఇప్పుడు నేను ఫస్ట్ స్టైల్ ఆఫ్ వాకింగ్ ఏంటంటే బ్రిస్క్ వాకింగ్ గురించి చెప్పబోతున్నానండి. అడుగులో అడుగేసినట్టు కాకుండా కాస్త వేగంగా నడవటమే ఈ బ్రిస్క్ వాకింగ్. అదే సమయంలో చేతులను కూడా తగిన స్థాయిలో ఊపుతూ నడవటాన్ని బ్రిస్క్ వాకింగ్ అంటారు. సుమారుగా గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో నడుస్తామండి ఈ బ్రిస్క్ వాకింగ్లో. దీంతో మరీ తీవ్రమైన అలసట లేకుండా, శ్వాస తీసుకోవడానికి కష్టపడాల్సినంత అవసరం రాకుండానే గుండె కొట్టుకునే వేగం పెరుగుతోంది బాస్. గుండె సంబంధిత ఆరోగ్యం మెరుగుపరచడానికి, శరీరంలో ఉండే క్యాలరీస్ కరగడానికి, నడుము నుంచి కింద భాగంలో కండరాలు గట్టిపడటానికి బ్రిస్క్ వాకింగ్ తోడ్పడుతుందని నిపుణులు ఇంకా ఈ వాకింగ్ చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు. సో యూ ట్రై ఫర్ దాట్. ఈరోజు బ్రిస్క్ వాకింగ్ ప్రయత్నం చేద్దాం. రేపు ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలో కూడా ఇప్పుడే చెప్పబోతున్నాను. అందుకనే మీరైతే మిస్ కాకుండా ఇంటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెర్ట్జ్. ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్, చిత్రలహరి సినిమా నుంచి డేవిడ్ బర్డ్ ఈ పాట మీకోసం.

చూసారా, పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు, జీవితం మాత్రం జరుగు జరుగు అంటుందట. ఎంత వేగంగా వెళ్తున్నా ఆ జీవితం మాత్రం మనకన్నా ముందుగానే ప్రయాణం చేస్తుంది అని. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా పాట. ఇటువంటి అద్భుతమైన పాటల కోసం మీరు డెఫినెట్గా వింటూ ఉండాలి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz-ని. పొద్దున ట్యూన్ చేసింది, రాత్రి దాకా కంటిన్యూస్గా టైం దొరికినప్పుడల్లా వింటూనే ఉండండి వాస్. అండ్ యునో వాట్, ఇప్పుడు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ చేసేసినాం కదా, ఇంట్రెస్టింగ్ వాకింగ్ గురించి హెల్దీ మార్నింగ్స్లో చెప్పబోతున్నాను. అయితే ఈ ఇంట్రెస్టింగ్ వాకింగ్ ఏంటంటే ఇంటర్వెల్ వాకింగ్ అండి. సూపర్ కదా, పేరేమొస్తుంది కదా. సో ఇంటర్వెల్ వాకింగ్లో ఏం చేయాలనంటే, ఇది మామూలుగా అయితే మామూలు వాకింగ్కి ఇంకా బ్రిస్క్ వాకింగ్కి కలిపి ఉంటుందన్నమాట, కాంబినేషన్లో ఉంటుంది ఈ విధానం. అంటే 2-3 నిమిషాలు వేగంగా నడవాలి, తర్వాత మరో 2-3 నిమిషాలు మెల్లగా నడవాలి, తిరిగి వేగంగా నడవాలి, మళ్ళీ మెల్లగా నడవాలి, ఇలా మార్చుతూ వాకింగ్ చేసే పద్ధతిని ఇంటర్వెల్ వాకింగ్ అంటారు. ఇంట్రెస్టింగ్ కదా. డూ యూ నో అబౌట్ దిస్? మీకు తెలుసా దీని గురించి? సో యూ ట్రై ఫర్ దిస్ టుమారో అండి. ఈ టైప్ ఆఫ్ వాకింగ్ని ఆదివారం చేసిండ్రు అనుకో, మనం కూడా మస్తు మూడ్లో ఉంటాం కదా, మనకు కూడా మంచి టైం ఉంటుంది కాబట్టి ఇలా వెళుతూ ఆగి వెళుతూ స్లో అయ్యి అబ్బా ఇంట్రెస్టింగ్ వాకింగ్. దీనివల్ల అయితే శరీరంలో శక్తి పెరుగుతోంది, జీవక్రియలు వేగం పుంజుకుంటాయి, ఇంకా సాధారణ వాకింగ్ కంటే ఎక్కువ క్యాలరీస్ కడగడానికి వీలు కూడా ఉంటుందట, నిపుణులు చెప్తున్న విషయం ఇది. సో యూ ట్రై ఫర్ దిస్ టుమారో. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9. ఇంకా వండర్ఫుల్ వాకింగ్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు పరుగు సినిమాలోంచి రంజిత్ పాడిన ఈ పాట మీ అందరి కోసం.

వాకింగ్ స్టైల్స్ తెలుసుకుంటున్నాం మనం హెల్దీ మార్నింగ్స్లో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై మీరంతా నాతో ఉన్నారు. నేను మీ ఆర్జే మురళి. 7:32 దాటి 45 సెకండ్ల కోసం పరిగెడుతుంది. దీనిది మాత్రం సేమ్ అదే ప్రయాణం అండి. సమయానికి ఉన్న ప్రయాణం అస్సలు చేంజ్ ఉండదు, కంటిన్యూస్గా ఒకే రకంగా పరిగెడుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది, దానికి నచ్చినట్టుగా ఉంటుంది, కానీ గ్యాప్ మాత్రం ఒకేలాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో సమయంతో మన నడవటం మనకి అంత తొందరగా చేతకాదనుకోండి. సో నెక్స్ట్ చెప్పబోయే వాకింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ వాకింగ్ అండి. మైండ్ఫుల్ వాకింగ్, ఇది మెల్లగా నడుస్తూ దీర్ఘంగా శ్వాస పీలుస్తూ వదులుతూ చేసే వాకింగ్ ఇది. అంటే శ్వాస పీల్చుతూ వదులుతూ చేసే వాకింగ్. అంటే ఇటువంటి అద్భుతమైన వాకింగ్కి మాత్రం ఎలాంటి రణగోణ ధ్వనులు డిస్టర్బెన్స్ లేని ప్రదేశాలు ఎంచుకోవటం మంచిది. ఇటువంటి ప్రదేశాల్లో ఈ వాకింగ్ చేయటం మంచిదని చాలామంది అనుభవజ్ఞులు చెబుతుంటారు. మైండ్ఫుల్ వాకింగ్ వల్ల మెడిటేషన్ చేసిన స్థాయిలో ఫలితం ఉంటుందని చెప్తారు. శరీరంలో ఒత్తిడి తగ్గిపోతుంది, విశ్రాంతినిస్తుంది శరీరానికి, మానసిక ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుందని చాలామంది స్పష్టం చేశారండి. సో దిస్ కైండ్ ఆఫ్ వాకింగ్ని మనం సండే అయిన తర్వాత మండే కొంచెం బోరింగ్ డేగా ఫీల్ అవుతాం కదా. అంటే హాలిడే తర్వాత మళ్ళీ వర్క్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఎక్కడికో పనికి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం టైం వరకు బోరింగ్గా ఫీల్ అవుతాం కాబట్టి ఇలాంటి మైండ్ఫుల్ వాకింగ్ మండే చేసినాం అనుకోండి, మస్తు మజాగా ఉంటుంది మండే కూడా. యూ ట్రై ఫర్ దాట్ అండ్ మండే వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్ మీ అందరి కోసం, దేవి శ్రీప్రసాద్ పాడిన పాట అభి సినిమా నుంచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎస్ బాస్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై హెల్దీ మార్నింగ్స్. నాతో నేను మీ ఆర్జే మురళి. 7:41 దాటి 9 సెకండ్లు స్టూడియోలో టైం. మనం మైండ్ఫుల్ వాకింగ్ కూడా చేసేసాం, ఇంటర్వెల్ వాకింగ్ చేసేసాం, ఇంకా బ్రిస్క్ వాకింగ్ చేసేసాం. ఇప్పుడు హైకింగ్కి వచ్చామండి. ఇది చాలా సింపుల్, చిన్నపాటి కొండలు, ఎగుడు దిగుడుగా ఉండే ప్రదేశాల్లో చేసే వాకింగ్. ఇది ఎత్తుపల్లాల్లో నడిచేటప్పుడు స్థిరమైన వేగంతో ఉండాలని, తగిన షూ ధరించాలని చెబుతూ ఉంటారు కదా, సూచిస్తూ ఉంటారు, ఆ పని చేయండి. ఈ హైకింగ్ వల్ల నడుము దిగువ భాగంలో కండరాలు బలోపేతం అవుతాయని, శరీరంలో సమతుల్యత పెరుగుతుందని వివరిస్తూ ఉంటారు. ప్రకృతితో నడవటం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. సో ఇటువంటి హైకింగ్ వాకింగ్ చేయాలి అని అంటే మాత్రం ముందు మీరు ప్రదేశాన్ని వెతుక్కోవటం చాలా మంచిది. దీనికి కూడా ఏదో ఒక హాలిడేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే సాటర్డే సండేస్ హాలిడే ఉంటే సాటర్డే నాడు ఇటువంటి టైప్ ఆఫ్ వాకింగ్ చేయటం చాలా మంచిది. సో ఏదైనా ఆరోగ్యానికి ఉపయోగపడే పనులు చేయాలి అనంటే వెనకంజ వేయకూడదండి, వింటూ ఉండాలి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ని. మంచి మంచి

నెక్స్ట్ వాకింగ్ స్టైల్ ఏంటో తెలుసా? నార్డిక్ వాకింగ్. అంటే ఇది కేవలం కాళ్ళకు మాత్రమే కాకుండా రెండు చేతులు భుజాలకు కూడా వ్యాయామం అందించే తరహా వాకింగ్. ఇది రెండు చేతుల్లో రెండు పొడవాటి కర్రలను పట్టుకొని వాటిని మనం వాకింగ్ చేసేటప్పుడు నేలకు ఆనిస్తూ వాటిపై కాస్త బరువు వేసి ముందుకు కదులుతూ ఉంటారు. శరీరంలో ముఖ్యమైన కండరాలన్నీ దీంతో బలోపేతం అవుతాయని, ఎక్కువ క్యాలరీస్ కరుగుతాయని నిపుణులు చెబుతూ ఉంటారు. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట బాస్. ఇలా రకరకాల వాకింగ్స్ చేయటం వల్ల రకరకాల ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు. అండ్ ఇది కాకుండా ఇంకా మనకు తెలిసిన కవులు చెప్తున్న నెమలి నడక, ఇంకా హంస నడక, ఏనుగు నడక, గుర్రం నడక, రకరకాల నడకలు అయితే ఉంటాయి. కానీ అవన్నీ మనం నడవలేం, కానీ ఇవన్నీ బాగా ఉంటాయి కాబట్టి ఇటువంటివి నేను చెప్పిన నడకలు అయితే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి. మీ ఆరోగ్యం మాకు కూడా ఆరోగ్యమే కాబట్టి మేము కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఒక వండర్ఫుల్ పాట కూడా వినిపించబోతున్నాను. ఇది మీ అందరి కోసం అల్లుడు వచ్చాడు సినిమా నుంచి.

0: రేఖలు
1: ఏంటది
0: జగమే మలదని సగము సగమని జన్మ జన్మలకు మనదే జంతి.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్ బాస్, టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ లైక్ ఎనీథింగ్. మనం నడుస్తూ నడుస్తూ నడకల గురించి నేర్చుకున్నాం, కానీ సమయం నడిచే నడకని మాత్రం మనం ఫాలో కాలేకపోతున్నాం. దాంతోపాటు నడవటం నేర్చుకున్నాం అనుకోండి, జీవితంలో ప్రతి మలుపులో గెలుపు కేతనం చూడొచ్చు, మనం కూడా ఎగిరేయచ్చు. 8 గంటలుగా వస్తుంది. జ్యోత్స్న గారు ఆల్రెడీ స్టూడియోలో ఉన్నారు న్యూస్ హెడ్లైన్స్ మనకు వినిపించేందుకు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ, తదితర భాగస్వామ్యుల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవంలో మంత్రి ప్రసంగించారు. జల సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య, సంస్థల మధ్య సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్కు వేలాదిగా గణనాథుని విగ్రహాలు తరలివస్తున్నాయి. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. వర్ష సూచన ఉన్నందున భక్తులు నిమజ్జన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కోరారు. కేరళం నిలంబూర్లో ఆర్యదాన్ మొహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకున్నారు. కేరళానికి చెందిన దివంగత నేత ఆర్యదాన్ మొహమ్మద్ స్మారకార్థం అవార్డును అందిస్తున్నారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే పునఃసమీక్షించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ధర్మపురి ప్రజల సంక్షేమమే ధ్యేయమని తెలిపిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెగడపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో 39 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి, 31 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

వారికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని కోరింది. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి 70,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ నిబంధనలు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్లేస్మెంట్ ఆధారిత పథకంలో 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: FM Rainbow 101.9.
1: Yes, boss. You're rightly tuned into Twin Cities Rainbow FM 101.9. 8 గంటల 4 నిమిషాలు దాటి 27 సెకండ్లు స్టూడియోలో టైం. మనం ఇంకా హెల్దీ మార్నింగ్స్ నుంచి వైబ్రాంట్ హైదరాబాద్లోకి వచ్చేసాము. నేర్చుకోవాలన్న తపన మీలో ఉంటే ప్రకృతిలో ప్రతిదీ పరవశించి ఒక టీచరే మిమ్మల్ని నేర్పించేందుకు ప్రయత్నం, మీకేదో ఒకటి నేర్పించేందుకు ప్రయత్నం చేస్తోంది. వినాలన్న ఆశ మీలో ఉంటే ప్రతి శబ్దం కూడా ఒక సంగీత స్వరంలాగా వినిపిస్తూ ఉంటుంది. మీరు మీ చేతిని, కుడి చేతిని గుండె మీద పెట్టుకొని వినండి, ఆ లబ్డబ్ శబ్దం ఎంత అద్భుతంగా ఉంటుందో. సో ఇలా ప్రతి అద్భుతాన్ని మనం ఆనందంగా స్వీకరించాలి అని అంటే మీలో ఆ మనసు ఉండాలి. సో అటువంటి మనసున్న వాళ్ళు పొద్దున లేవగానే ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 ట్యూన్ చేసి వింటూనే ఉన్నారు. ఇంకా మనసున్న మనుషుల్ని వెతుక్కొని వాళ్ళని కూడా కనెక్ట్ చేయండి, మనతో పాటు వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఇప్పుడు రణరంగం సినిమాలోంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ అండి, ఇది ప్రీతి పిల్లాయి పాడిన ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ ఇన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇది వైబ్రాంట్ హైదరాబాద్. నేను మీ ఆర్జే మురళి. మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. ఒలింపిక్స్, పారాఒలింపిక్స్ రెండింటిలోనూ జరిగే క్రీడలకు తేడా ఏమీ ఉండదండి. కానీ పాల్గొనే అథ్లెట్స్ మాత్రం విభిన్నం. క్రీడల్లో అపార ప్రతిభ చూపడంతో పాటు అంగవైకల్యం కలిగిన వారే పారా గేమ్స్లో పాల్గొంటారు. అయితే ఒలింపిక్స్కి శతాబ్దికి పైగా చరిత్ర ఉన్న పారాఒలింపిక్స్కి మాత్రం 6 దశాబ్దాల నుంచే జరుగుతున్నాయి. చెప్పుకోవాలంటే 1960 రోమ్లో మొదటిసారిగా ఈ గేమ్కు అంకురార్పణ జరిగింది. అప్పట్లో 23 దేశాల నుంచి 400 మంది అథ్లెట్స్ మాత్రమే పాల్గొన్నారు. అదే ఇప్పుడు 160 దేశాలు పాల్గొంటున్నారు. 4,400 మందికి పైగా తమ అద్భుత విన్యాసాలని చూపేందుకు తరలి వస్తున్నారు. సో పారాఒలింపిక్స్ గురించి ఇంకాస్త తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రాంట్ హైదరాబాద్.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇంటు వన్.
0: జష్నే హైదరాబాద్
2: పారాఒలింపిక్స్ అనే పేరులో ఏదో నిగూఢ అర్థం ఉందనిపించినా అదేమీ లేదండి. ఒలింపిక్కు సమాంతరంగా అంటే ప్యారలల్గా జరిగే క్రీడలు కాబట్టి వీటిని పారాఒలింపిక్స్గా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో కూడిన ఎజిటోస్, అంటే దీన్ని లాటిన్లో నేను ముందుకెళ్ళగలను అని అర్థం అనమాట. నువ్వు పారా చిహ్నంగా భావిస్తారు. అసలు పారాఒలింపిక్స్ ఆరంభం వెనుక ఒక కథ ఉంది. 1948 ఇంగ్లాండ్లోని స్టోక్ మండెవిల్లే అనే గ్రామంలో ఓసారి పోటీలు జరిగాయట. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పాల్గొన్న 16 పురుషులు, మహిళలు వీల్ చైర్స్తోనే తమ ప్రతిభను చాటారు. ఆ తర్వాత ఈ క్రీడల్ని ఆదర్శంగా తీసుకొని పుట్టుకొచ్చిన పారాఒలింపిక్స్ నేడు విశ్వవ్యాప్తమై అలరిస్తోంది. ఈ పారాఒలింపిక్స్లో మొత్తం 22 క్రీడాంశాల్లో పోటీ జరుగుతాయి. ఈ మధ్య కొత్తగా తైక్వాండో, బ్యాడ్మింటన్లు కూడా చోటు కల్పించారు. ప్రధానంగా అథ్లెట్లను 3 కేటగిరీలుగా విభజిస్తారు. శారీరక వైకల్యం, అంధత్వం, బుద్ధిమాంద్యం, ఇలా రకరకాలు కలిగిన వారు ఇందులో ఉంటారు. కొన్ని క్రీడల్లో 3 విభాగాల వారు తలపడేందుకు అవకాశం ఉంటుంది. కొన్నింటిలో మాత్రం వైకల్య శాతాన్ని లెక్కలోకి తీసుకుంటారు. మరోవైపు చూపులేని రేజర్లు పోటీ సమయంలో సహాయకులను పెట్టుకోవచ్చు. స్విమ్మింగ్లో అయితే సూచనల కోసం టర్న్ అయ్యేటప్పుడు పోటీ ముగిశాక వారి తలపై సహాయకులు టచ్ చేస్తూ ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ గేమ్స్. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రాంట్ హైదరాబాద్.

వింటున్న ఆ పాట ప్రతిరోజు పండగ రోజే సినిమాలోంచి విజయదాస్ పాడిన ఆ పాట వింటున్నారు మీరు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై వైబ్రాంట్ హైదరాబాద్లో. అయితే ఇవాళ ప్రతిరోజుకి కొంత స్పెషాలిటీ ఉంటుంది, అండ్ ఆ స్పెషల్ ఏంటో అన్నది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ప్రతిరోజు చెప్తూనే ఉంటుంది. అయితే ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26 జరుపుకుంటారండి ఇది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2013 ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. 2014 నుంచి ప్రతి ఏటా ఈ పండుగని నిర్వహిస్తూ ఉంటారు. అణు ఆయుధాల వల్ల మానవాళికి వాటి ముప్పును తెలియజేయటము, వాటి పూర్తి నిర్మూలన కోసం ప్రపంచ దేశాలను ఐక్యం చేయడము, అణుయుద్ధం వల్ల జరిగే ప్రాణ ఆస్తి నష్టాలు ఇంకా సామాజిక ఆర్థిక దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అణు ఆయుధాల వల్ల మానవాళికి పర్యావరణానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జరిగే భారీ నష్టాల గురించి ప్రజలకు ప్రపంచానికి తెలియజేయడం, ప్రపంచాన్ని అణురహిత ప్రాంతంగా మార్చడం ద్వారా మాత్రమే ప్రపంచంలో శాశ్వత శాంతిని సాధించగలమని చెప్పడం, అణు ఆయుధాల తయారీ ఇంకా ఆధునీకరణ కోసం ఖర్చు చేసే బిలియన్ల కొద్ది డాలర్లను మానవాళి సంక్షేమం, విద్య, ఆరోగ్యం, పర్యావరణ రక్షణ కోసం ఉపయోగించాలని కోరటం, ఇటువంటివన్నీ ఇవాల్టికి ముఖ్య ఉద్దేశాలండి. అణు ఆయుధాల వ్యాప్తిని అరికట్టడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పందాలు కూడా జరిగాయి. అవేంటో తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై చిన్మయ్య పాడిన ఒక పాట మజిలీ సినిమాలోంచి మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్లో భాగంగా యుఎన్ ఆధ్వర్యంలో కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పందాలు కూడా జరిగాయండి. అవేంటంటే, ఫస్ట్ నాన్ ప్రోలిఫరేషన్ ట్రీటీ, అణువ్యాప్తి నిరోధక ఒప్పందం, ఇది 1970లో అమల్లోకి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త దేశాలకు సాంకేతికత విస్తరించకుండా చూడటం, ఇంకా ఉన్న ఆయుధాలను క్రమంగా తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి, ట్రీటీ అన్ ద ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అణు ఆయుధాల నిషేధ ఒప్పందం. ఇది మరింత కఠినమైన ఒప్పందం. ఇది 2021 జనవరి 22 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం అణు ఆయుధాల తయారీ, నిల్వ, ఇంకా వాటిని కలిగి ఉండడం కూడా పూర్తిగా చట్టవిరుద్ధమని చెప్పడం. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చాలా అణు ఆయుధాలు వివిధ దేశాల వద్ద సిద్ధంగా ఉన్నాయి. హిరోషిమా, నాగసాకి లాంటి చారిత్రక ఘోరాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా అణు నిర్మాణాల నిర్మూలన వైపు అడుగులు వేయాలని ఈ దినోత్సవం ప్రతి ఏటా హెచ్చరిస్తూ ఉంటుంది. ఇటువంటి స్పెషల్ లొకేషన్స్, స్పెషల్ డేస్ కోసం వింటూ ఉండండి ఆకాశవాణి FM 101.9 మెగాహెర్ట్స్ని.

వింటున్న పాట జెర్సీ సినిమాలోంచి అనిరుద్ధ్ రవిచందర్ పాడిన పాట. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz మీరంతా వింటున్నారు వైబ్రాంట్ హైదరాబాద్. స్టూడియోలో సమయం 9:51 డాట్. లైఫ్ అన్న తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల సంతోషాలు, రకరకాల ఫీలింగ్స్, ఎన్నో రకాల ఆలోచనలు ఉండనే ఉంటాయి. ప్రతిదానికి మనం ఎక్కువగా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతే జీవితం అంతా అక్కడే ఆగిపోతుంది, ముందుకు సాగాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఈ లైఫ్ కన్నా ముఖ్యమైన పరీక్ష, కఠినమైన పరీక్ష ఇంకోటి ఏముంటుంది చెప్పండి? మనం చూడండి, చదువుకునే రోజుల్లో అయితే ఎన్నో పరీక్షలు రాస్తాం, అవన్నీ ఆఖరు పరీక్ష అంటే ఫైనల్ ఎగ్జామినేషన్ రాయడానికి చేసిన సాధనే అన్నమాట, అభ్యాసాలే. ఈ పరీక్షలన్నీ లోకానికి సంబంధించినవి. అలా అని చెప్పి మనం గెలవటం అనేది ఈ పరీక్షకు కొలమానాలు అయితే కావండి, అది అనుకోకూడదు మనం. సో ఎక్కువ మార్కులు వస్తే మేనో చాలా తెలివైన వాళ్ళం, తక్కువ మార్కులు వస్తే తెలివి తక్కువ వాళ్ళం అన్నది కానే కాదు. మార్కులు అనేవి డెఫినెట్గా కొలమానాలు కావు. అయితే ఇవన్నీ నిత్యం తెలుసుకుంటూ ఉండాలి మనం. ఏ సబ్జెక్టుని మనం చదువుకున్నా, లేకపోతే జీవితం అనే సబ్జెక్టులోకి వచ్చిన దానికి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. అలా తీసుకున్న నిర్ణయం కోసం మనం చేసే ప్రయత్నం పటిష్టంగా ఉందనుకోండి, డెఫినెట్గా సక్సెస్ మనది అయ్యి తీరుతుంది. మీరు ట్రై చేసి చూడండి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఇప్పుడు ఒక మంచి పాట, ఇట్లు అంజలి సినిమాలోంచి అనన్య పాడిన ఈ పాట మీకోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. అమెరికాలో H-1B వీసా పిటిషన్లపై $100,000,000 పైగా రుసుము విధించేందుకు ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన నిర్ణయాన్ని 22 అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత పెరుగుతుందని వారు పేర్కొన్నారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా కొనసాగుతోంది. హుస్సేన్సాగర్కు వేలాదిగా గణనాథుని విగ్రహాలు తరలిరావడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు కార్యక్రమం కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కేరళం నిలంబూర్లో ఆర్యదాన్ మొహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకున్నారు. కేరళానికి చెందిన దివంగత నేత ఆర్యదాన్ మొహమ్మద్ స్మారకార్థం అవార్డును అందజేస్తున్నారు. రాష్టంలోని పాడి రైతులు, పశుపోషకుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం కొత్త పశువుల బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభించనుంది. పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు భద్రత కల్పించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఈరోజు కరీంనగర్లో ప్రారంభించనున్నారు. రాష్టంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులున్నాయి. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని కోరింది. భారత అథ్లెట్ సావన్ బర్వాల్ ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల మ్యారథాన్లో రజత పతకం సాధించారు. ఈ ఈవెంట్లో భారత్ 44 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పతకాన్ని అతను అందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. స్టూడియోలో సమయం సరిగ్గా 9:05 దాటి 45 సెకండ్లు అవుతుంది. అయితే మనం మాట్లాడుకుంటున్నాము, యూనో వాట్, మనం అంతా వైబ్రాంట్ హైదరాబాద్లో ఉన్నాము. వైబ్రాంట్ హైదరాబాద్లో ఈ రోజుకున్న ప్రత్యేకత గురించి, ఇంతకుముందు ఒక ప్రత్యేకత గురించి చెప్పాను. ఇప్పుడైతే ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం, వరల్డ్ కాంట్రోసెప్షన్ డేను 2007లో ప్రారంభించారు. అది ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. 2007లో ఇదే రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 కుటుంబ నియంత్రణ సంస్థలు పిల్లలను కనడానికి ఉద్దేశపూర్వకమైన ఎంపికను చేసుకునేందుకు వీలు కల్పించే గర్భనిరోధక సాధనాల వాడకమే ఒక కీలకమైన అడుగు అని ప్రకటించాయి. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి మాజీ కార్యనిర్వాహక సంచాలకులు దివంగత డాక్టర్ నఫీస్ సాదిక్ 1994లో ఆరోగ్యకరమైన కుటుంబాలు ఎంపిక ద్వారా ఏర్పడతాయి, యాదృచ్ఛికంగా కాదు అని అన్నారు. లైంగిక ఇంకా పునరుత్పత్తి ఆరోగ్యంపై ఖచ్చితమైన సమాచారాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో కనీసం 15 అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, వైద్య శాస్త్రీయ సంఘాలు, ప్రభుత్వ సంస్థలు నేడు ఈ దినోత్సవాన్ని లక్ష్యాలకు మద్దతుగా జరుపుకుంటాయి. లైంగిక పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణకు సార్వత్రిక ప్రాప్యతను ప్రోత్సహించే ఐక్యరాజ్య సమితితో సహా అనేక అంతర్జాతీయ సంస్థలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీని జరుపుకునే ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి. ఇంకా దీని గురించి ఇంకా కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై వైబ్రాంట్ హైదరాబాద్.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండిగా అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బాడ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు. ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

సెప్టెంబర్ 26th వరల్డ్ కాంట్రసెప్షన్ డే, అంటే ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం. కాంట్రా అంటే వ్యతిరేకం, కన్సెప్షన్ అంటే గర్భంలో గర్భం దాల్చే ప్రక్రియ. ఈ రెండు పదాలను కలపడం ద్వారా గర్భ నిరోధకం అనే పదం ఏర్పడిందండి. వివిధ గర్భ నిరోధక పద్ధతుల్లో నోటి ద్వారా తీసుకునే గర్భ నిరోధక మాత్రలు, ఇంప్లాంట్స్, ఇంజెక్షన్లు, ప్యాచ్లు, గర్భాశయ పరికరాలు, పురుషులు ఇంకా స్త్రీ స్టెరిలైజేషను, లాక్టేషను, అమినోరియా, ఈ రకరకాల పద్ధతులు ఉంటాయన్నమాట. సంతానోత్పత్తి అవగాహన ఆధారిత పద్ధతులు అంటారు వీటన్నిటిని. కుటుంబ నియంత్రణ, పునరుత్పత్తి ఆరోగ్యం గురించి వ్యక్తులకు, ఇంకా యువతీ యువకులకు ముఖ్యంగా వివిధ గర్భ నిరోధక ఎంపికల గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం చాలా అవసరం అండి. ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే గర్భ నిరోధకం గురించి అవగాహన కల్పించడం, వ్యక్తుల సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, గర్భ నిరోధకాల సూచనల గురించి ప్రపంచ జనాభాలో బహిరంగ చర్చలను ప్రోత్సహించాలి, మహిళల హక్కులను ప్రోత్సహించడం, ఇంకా ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడము, ఇవన్నీ చేయాలి. గర్భ నిరోధకం అనుకోని గర్భాలను నివారించడంలో కాకుండా భాగస్వాముల మధ్య, ఇంకా తల్లి నుంచి నవజాతి శిశువులకు సంక్రమించే లైంగిక వ్యాధులను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పరోక్షంగా అసురక్షిత గర్భస్రావాల అవసరాన్ని కూడా తగ్గిస్తోంది. సో ఇటువంటి వాటన్నిటిని తెలుసుకోవడం కోసమే స్పెషల్ డేస్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ ఆ స్పెషల్ డే అండి. ఇటువంటి స్పెషల్ డేస్ని అనౌన్స్ చేసే ఒక్కగానొక్క ఛానల్ ట్విన్స్ డేస్ రెయిన్బో ఎఫ్ఎం 101.9. అందుకే కంటిన్యూస్గా వింటూ ఉండండి ఎవ్రీ టాప్ ఆఫ్ ద న్యూస్ హెడ్లైన్స్, మంచి మ్యూజిక్ అండ్ యూనో మంచి మంచి మాటల కోసం ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. మీకోసం ఇంకొక అమృత రామం సినిమా నుంచి ఒక మంచి పాట వినిపించబోతున్నాను, వింటూ ఉండండి.

నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే అనేక విద్యలు అవలీలగా ఉండబడతాయండి. అందరితో మర్యాదగా మాట్లాడుతూ పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా మంచి జరుగుతుంది. చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లు మనిషి సారం అతని మాటలో తొంగి చూస్తూ ఉంటుందట. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి. అందుకే నోటి నుంచి మాట బయటికి వచ్చే ముందే దాని విలువేంటో తెలుసుకొని బయటికి వదలడం మంచిది. మాట సరిగ్గా లేకపోతే ఎదురుగా ఉన్న మనుషుల మనసులు విరిగిపోతాయి. విరిగిన మనసుల్ని అతికించడానికి ఈ జన్మ సరిపోదు. సో అందుకే మాట పదిలో అంటారు. వింటూ ఉండండి మంచి మంచి మాటల కోసం ఆకాశవాణి FM 101.9 MHz.

రెయిన్బో స్టూడియోలో సమయం 9:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 బీయింగ్ హెల్డ్ ఇన్ జాపాన్ పీరియాడిక్ ఎఫ్ఎం అప్డేట్స్ ఉంటాయి, ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
4: Yes, boss, you are rightly tuned into Twin Cities Rainbow FM 101.9. Rainbow తో జీవితం రంగుల మయం ఆలోచించకుండా మాట్లాడడం, గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన తర్వాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు బాస్. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి. తాను ఏం మాట్లాడాలో తెలిసిన వాడే తెలివైన వాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడే వివేకవంతుడు అన్నారు స్వామి వివేకానందుడు. ఎవరైతే తమ మాటల వల్ల చేతల వల్ల ఇతరులను బాధ కలిగించకుండా ఉంటారో వారే అండి సూపర్ డూపర్ హ్యూమన్ బీయింగ్. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఆదరణపూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ. ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడండి, బలమైనవి కనుక సున్నితంగా వాడండి, ఖరీదైనవి కనుక పొదుపుగా వాడండి. వింటూ ఉండండి ఇటువంటి మంచి మాటల కోసం ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ని. ఇప్పుడు ఒక మంచి పాట అండి మీ అందరి కోసం.

మాట్లాడడం అందరూ చేస్తారండి, అందరూ మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు, మరింత ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో శరీరంతో మాట్లాడాలి. మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, శత్రువుల్ని తయారు చేస్తుంది. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అంటారు. అలాంటి వారికి శత్రువులే ఉండరు. మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని నయం చేయగలవు కూడా. సరైన మాట తీరు చంపడానికి వచ్చిన శత్రువుని మనసునైనా మార్చగలుగుతుంది అని అంటే, వాడు అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నాడు, వీడే నాకు శత్రువు అని మిత్రత్వాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మాట పదినం అంటారు, మాటని మనం మర్యాదగా మాట్లాడితే జీవితం అంతా మనకి మర్యాదిస్తుంది. వాస్ వింటూ ఉండండి. ఏజెంట్ సినిమాలోంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ వినిపించబోతున్నాను. ఇది సూపర్ డూపర్ సాంగ్ అండి.

0: ఎస్ బాస్, ఇది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. యూనో వాట్ టైమ్ మూవ్ ఆన్ అవుతూనే ఉంది. స్టూడియోలో 9:53 దాటి 14 సెకండ్లు అవుతోంది. ద నెక్స్ట్ ఆర్జే ఇస్ ఆల్రెడీ ఇన్ ద స్టూడియో. బోత్ ఆర్ దేర్. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ దెమ్. హలో,
1: హాయ్, ఇట్స్ జమీలా తోఫే మలే. హమ్ ఇస్కే బాద్ హమ్ మేరే సాథ్ అభిజ్ఞా భీ హై.
2: జీ హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్.
0: హాయ్ జమీలా, అండ్ యు నో వాట్,
1: అభిజ్ఞా.
0: అభిజ్ఞా, వా సూపర్ నేమ్ అబ్బా నీది. సో బయట ఎలా ఉంది వాతావరణం?
1: అభిజ్ఞా హ్యాస్ టు సే,
2: చాలా ట్రాఫిక్ గా ఉంది ఫుల్ గా ఇవాళ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, దేశంలోని మహిళల్లో స్వావలంబన పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపొదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. అమెరికాలో H-1B వీసా పిటిషన్పై $100,00,000 పైగా రుసుము విధించేందుకు ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన నిర్ణయాన్ని 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. హుస్సేన్ సాగర్కు వేలాదిగా గణనాథుడి విగ్రహాలు తరలిరావడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉందని, ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ సజ్జనార్ తెలిపారు. రాష్టంలోని పాడి రైతులు, పశుపోషకుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం కొత్త పశువుల బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభించనుంది. పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు భద్రత కల్పించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఈరోజు కరీంనగర్లో ప్రారంభించనున్నారు. రాష్టంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులున్నాయి. కాన్హా శాంతి వనంలో జరుగుతున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి వచ్చే భక్తుల కోసం ఈ నెల 29-30 తేదీల్లో వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని కోరింది. భారత అథ్లెట్ సావన్ బర్వాల్ ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల మ్యారథాన్లో రజత పతకం సాధించారు. ఈ ఈవెంట్లో భారత్ 44 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పతకాన్ని అందించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ టీం ఈవెంట్లో ఆషి చౌస్కీ, తిలోత్తమ సేన్, విదర్శా వినోద్ రజతం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aiarnews_hyd ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు

ఆన్లైన్ లో waters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: breaking point, kid. And they'll rat on you. The family niggas will rat on you. That's why we gotta be prepared to take whoever out we need.
1: Go get your net.
2: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో కొనసాగి అంకితభావంతో దేశానికి సేవలు అందించారని ప్రధానమంత్రి కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపుదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. అమెరికాలో H-1B వీసా పిటిషన్లపై $100,000,000కు పైగా రుసుము విధించేందుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన నిర్ణయాన్ని 22 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత పెరుగుతుందని వారు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడి భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటంలో చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెకు నివాళులర్పించారు. రాష్టంలోని పాడి రైతులు, పశుపోషకుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం కొత్త పశువుల బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభించనుంది. పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు భద్రత కల్పించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఈరోజు కరీంనగర్లో ప్రారంభించనున్నారు. రాష్టంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులున్నాయి. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. హుస్సేన్ సాగర్కు వేలాదిగా గణనాథుని విగ్రహాలు తరలిరావడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉందని, ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిపి సజ్జనార్ తెలిపారు. కాన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి వచ్చే భక్తుల కోసం ఈ నెల 29-30 తేదీల్లో వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భారత అథ్లెట్ సావన్ బర్వాల్ ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల మ్యారథాన్లో రజత పతకం సాధించారు. ఈవెంట్లో భారత్ గత 44 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పతకాన్ని అందించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ టీం ఈవెంట్లో ఆషీ చౌస్కీ, తిలోత్తమ సేన్, విదర్శా వినోద్ బృందం రజతం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Well, it's 11:49 at Studio Clock और अभी आपने सुना Stump to Relay from Delhi. और जब हम बात करते हैं स्पोर्ट्स के और स्पोर्ट्स के रिलेटेड, अभी जिस तरह से जापान में भी हमारे एशियन गेम्स चल रहे हैं, वहां पर भी जो शिद्दत

హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ రికమెండింగ్ అ బుక్ టు యువర్ ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ యూ సింప్లీ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ అ మస్ట్ రీడ్? వాట్ ఇఫ్ వీ టోల్డ్ యూ దట్ యూ కుడ్ నౌ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.

0: FM Rainbow 101.9.
1: శ్రోతులకి నమస్కారం. వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రూద్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతులు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. శ్రోతులు కాల్ చేయాల్సిన నంబర్ 0402323-0030, 0402323-4821, 0402970-4715. ధన్యవాదాలు.
2: ఇరానీ చాయ్,
3: బన్ మస్కా,
2: హైదరాబాదీ బిర్యానీ,
3: టంగ్ ది కబాబ్,
2: కుర్బానీ కా మీఠా,
3: షహదూద్ మలాయ్.
2: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
3: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
2: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
3: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
3: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
2: జష్నే హైదరాబాద్.
4: Well, it's 12:37 at Studio Clock, or हम सुन रहे हैं नमस्ते हालो आदाब, और ये सेगमेंट जो है जहाँ पर हम देवानंद साहब को याद कर रहे हैं. और देव साहब ने जो हमारे साथ जितने गाने फिल्मों के बॉलीवुड में सुनाए, उन्होंने उनके जो किरदार हैं उन किरदार को बहुत ही फ्लर्टी अंदाज में, जैसे कि माना जनाब ना पुकारा नहीं, तो वो जो पेइंग गेस्ट का रहा ये दिल ना होता बेचारा, ये सारे जो आइकॉनिक जो उनकी जो पर्सनालिटी को रिफ्लेक्ट करते आए हैं. तो वेल, अभी हम बात कर रहे थे ऑफ एयर गाइड फिल्म के बारे में, तो हाँ, वो जानकारी हमारे श्रोताओं के साथ शेयर करी.
1: जी, गाइड फिल्म 1965 में रिलीज हुई थी, और फिल्म में देवानंद के साथ वाहिदा रहमान थी, और देवानंद ने राजू का कैरेक्टर प्ले किया था. गाइड बिकम वन ऑफ द मेजर फिल्म्स एसोसिएटेड विद हिज करियर, एंड देवानंद वॉन द फिल्म फेयर बेस्ट एक्टर अवार्ड फॉर दिस फिल्म. बट देवानंद साहब की कॉन्ट्रीब्यूशन सिर्फ एक्टिंग तक लिमिटेड नहीं थी, उन्होंने नवकेतन फिल्म्स के थ्रू फिल्म मेकिंग में बहुत इम्पोर्टेंट रोल प्ले किया, और उनके फिल्म्स में रोमांस के साथ क्राइम, सोशल थीम्स, एक्सपेरिमेंटेशन और न्यू स्टोरी टेलिंग आइडियाज भी देखने को मिले. यानी देवानंद सिर्फ स्टार बनने के लिए सिनेमा में नहीं आए थे, ही वॉन्टेड टू बी ए पार्ट ऑफ प्रोसेस ऑफ क्रिएटिंग अ सिनेमा.
4: बिल्कुल. तो चलिए अभी एक गाना सुनते हैं, पल भर के लिए, जॉनी मेरा नाम फिल्म, जो कि 1970 में रिलीज हुई थी.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: वेल दोस्तों, हमने देवानंद साहब का बहुत सारा ब्यूटीफुल गाने भी सुने हैं और उनकी कई सारी बातें भी की हैं, क्योंकि आज उनका बर्थडे है। वी विश हिम अ वेरी हैप्पी बर्थडे। तो दोस्तों, हेलो रेनबो का वक्त हो चुका है। तो जैसे कि हमने बात की है लग्जरी के बारे में, तो आज का टॉपिक वही है। आपके हिसाब से लग्जरी क्या है? आई मीन, यू नीड अ सिंपल लाइफ या रिच लाइफ? बड़े बड़े गाड़ियों में घूमना आपको पसंद है, नहीं तो आपको सिंपल छोटी सी घर में बिताना पसंद है? तो आप हमसे शेयर कर सकते हैं 0402323003, 0402323481, और 0402970471 पर आप हमसे जुड़ सकते हैं और हमसे शेयर कर सकते हैं। सुनते रहिए 101.9 FM रेनबो, रेनबो के साथ है, लाइफ है रंगीन।
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Well, it's time for the caller. Hello? Hello?
1: గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా.
0: గుడ్ ఆఫ్టర్నూన్.
1: లహరి కదా?
0: లేదు, నా పేరు అభిజ్ఞ అండి. ఈరోజు టాపిక
1: అభిజ్ఞ
0: విన్నారా?
1: అభిజ్ఞ అబ్బాయి, సారీ మా సారీ అభిజ్ఞ. అదే మా సింగిల్ లగ్జరీ లైఫ్ ఆర్ సింగిల్ లైఫ్
0: సింపుల్ లైఫ్.
1: హస్బెండ్ లైఫ్ అనే
0: సింపుల్ లైఫ్ ఇష్టమా మీకు, లగ్జరీ లైఫ్ ఇష్టమా?
1: అమ్మా, సింపుల్ లైఫ్ మనకు అనుకుంటే ఏదైనా ఒకటే సింపుల్ గా ఉంటాం కదా.
0: అవును,
1: అది మనకి ఇదే ఇది దాన్ని ఉపయోగించుకుంటామంటే అదే లగ్జరీ లైఫ్. మన మనస్సుకి మనస్సే కారణం.
0: అవును,
1: ఏదైనా కూడా లగ్జరీగా అయితే ఏదో పరిగెత్తి చేయాలి, ఆడంబరంగా ఉండాలనే అవసరం లే. మనకు మామూలుగా సింపుల్ గా ఉన్నా కూడా ఆ లగ్జరీ మనకి ఇది మనకు ప్రార్థించిన ఏది ప్రాప్తమైందో దాన్ని అనుభవిస్తే అదే లగ్జరీ, అదే సింపుల్ ఉండదే.
0: అవును
1: కాబట్టి ఏ దాని గురించి మనం అది ఇది అనకూడదు.
0: అవును,
1: ప్రతిది లగ్జరీగా పోవాలనుకుంటే అందరూ ఏమి ఏం లగ్జరీ అంటే ఏంటి, దాని ఉపయోగం ఏమి లే. మామూలుగానే మనం అనుభవించేది లగ్జరీ.
0: అంతే. ఓకే
1: అమ్మా,
0: అండి, థ్యాంక్
1: చిన్న
0: యూ.
1: పాట పాడతారా? చిన్న పాట పాడుతున్నా. హలో,
0: చెప్పండి.

0: కామా భూమి సుత కామా కామితదాయక కరుణాదామా కోమల నీల సరోజ శ్యామా జయ జయ శ్రీరామ త్రిభువన జననయన విరామ జయ జయ శ్రీరామ తారక రామ దశరథ రామ ధనుజ విరామ పటాభిరామ జయ జయ శ్రీరామ. ఆ రామచంద్రుడు మా అభిజ్ఞకు అన్ని శుభాలు కలగజేయాలని మనసారా కోరుకుంటా.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
0: థ్యాంక్ యూ మా.
1: Let's dive into our next track.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Well, here is our next caller. Hello.
2: రాధే రాధే.
1: రాధే రాధే.
2: ఎలా ఉన్నారు అభిజ్ఞ గారు?
1: బాగున్నామండి. ఇవాళ టాపిక్ విన్నారా?
2: విన్నానండి.
1: చెప్పండి.
2: విన్నాను. ఇలా షో వింటే ఎనర్జెటిక్ అనిపించింది. పలు షో కూడా ఎనర్జెటిక్ అనిపించింది మీది.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి ఇవాళ టాపిక్.
2: అంటే టాపిక్ ఏంటంటే సింపుల్ అండ్ లగ్జరీ కోసం అడిగారు కదా.
1: యా.
2: సింపుల్గా ఉంటే సిన్సియారిటీగా ఉండొచ్చు. సిన్సియారిటీ తోటి మనకు సాటిస్ఫాక్షన్ కూడా దొరుకుతుంది. సాటిస్ఫాక్షన్ తోటి మనం సక్సెస్ కూడా అవ్వచ్చు లైఫ్ లో. కాకపోతే లగ్జరీలో ఏంటంటే దానికి అలవాటు పడిపోయినామంటే ఈ సింప్లిసిటీని కోల్పోతాము, సిన్సియారిటీని కోల్పోతాము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతాము. కాబట్టి సింపుల్ గా ఉండడమే చాలా మంచిదని నాకు అనిపిస్తుంది అభిజ్ఞ. ఇంకోటి ఏంటంటే దాని లోపల మనము ఎంత ఆనందంగా ఉంటామంటే. ఇంకోటి నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళారా?
1: అవునవును, వెళ్ళానండి.
2: అయితే వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఒక బంగారు వాకిల్ అని ఉంటుంది.
1: అవును.
2: ఆ వాకిల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కనిపించేది లోపల వెంకటేశ్వర స్వామి.
1: అవును.
2: అయితే ఈ శరీరం కూడా ఒక బంగారు వాకిలే. ఈ వాకిల్ లోపల మనం తొంగి చూస్తే మనకు అక్కడ వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. అందుకే అక్కడ ఆనంద నిలయం అని పేరు పెట్టారు. అయితే సింపుల్గా ఉంటేనే ఆ ఆనంద నిలయంలో నువ్వు ఆయనతో ఆడుకోవచ్చు అనేది నా ఒక అభిప్రాయము. దీనిలో ఒక పాట ప్లే చేస్తారనుకుంటున్నాను అభిజ్ఞ.
1: చెప్పండి.
2: 1942 ఏ లవ్ స్టోరీ నుంచి ఏక లడికీకి దేఖాతో ఐసా లగా.
1: ఓకే, నేను ట్రై చేస్తాను.
2: హావ్ ఎ గ్రేట్ డే. థాంక్యూ.
1: థాంక్యూ ఫర్ కాలింగ్ సుందరి, ఆకాశవాణి 101.9.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు.
1: एशियन गेम्स 2026 आईजी नगोया
2: द 20th एशियन गेम्स अबाउट 500 स्ट्रॉन्ग कंटिंजेंट ऑफ इंडियन एथलीट्स इज कंपीटिंग इन अबाउट 36 स्पोर्ट्स एंड देयरफॉर इट इज नॉट ईजी टू कीप अ टैप ऑफ ईच एंड एवरी परफॉर्मेंस एंड देयरफॉर वी अपीयर इन फ्रंट ऑफ यू ऑन योर रेडियो सेट्स आफ्टर एवरी वन आवर टू गिव यू द लाइव अपडेट्स एंड हियर वी आर फर्स्ट ऑफ ऑल इफ यू मिस्ड आवर अपडेट्स फ्रॉम अर्लियर इन द मॉर्निंग लेट अस टेल यू दैट द बिग ब्रेकिंग न्यूज इज दैट द इंडियन विमेन्स टीम from the Kabaddi world has won a gold medal, giving India its third gold medal. There are a few more medals we have to talk about. I am Darpan Tikiya. Alongside me is Mohammad Shahid Azmi.
3: Bilkul Darpan, batana chahunga shooting mein jo bharatiya mahila nishanebazon ne shandar pradarshan karte hue 50 meter rifle 3 position mein jo team event ka tha wahan par

0: रजत पदक जीत लिया। वहीं पर बात करेंगे जो एक और पदक आया है, भारत के सामन बरवाल ने मेंस मैराथन में 2 घंटा 11 मिनट 37 सेकंड का समय लेकर सिल्वर मेडल जीत लिया, जो एक रिकॉर्ड है। लंबे अंतराल के बाद भारत ने मैराथन में एशियन गेम्स में मेडल जीता है।
1: And some similar news coming from the squash arena as well, because earlier we told you that Joshna Chinnappa and Senthil Kumar had won the bronze medal in the mixed team event. Now the news coming in is that Anahat Singh and Abhay Singh, both in their individual events, have confirmed at least a silver. Both have entered the grand finale. Will they be able to convert it into a gold medal? We will know soon.
0: बात करते हैं बैडमिंटन की, जहां पीवी सिंधु का शानदार प्रदर्शन देखने को मिला। भारतीय स्टार ने चीनी जो ताइपे की खिलाड़ी है चू पिन चियान को सीधे गेमों में हराकर अगले दौर में जगह पक्की कर ली है। सिंधु ने पहले गेम में 21-18 से कड़ा मुकाबला जीता, दूसरे गेम में 21-14 से शानदार जीत के साथ अगले मैच में जो अपना है वो जगह बना ली। सिंधु ने बेहतरीन नियंत्रण और आक्रामक खेल दिखाते हुए मुकाबले को 2-0 से जीत कर जो अगला मुकाबला होगा उसके लिए टिकट हासिल कर लिया है।
1: राइट, सो कंट्रोल एंड एग्रेशन बोथ गोइंग हैंड इन हैंड, एंड करंटली ऑल्सो ऑन द बैडमिंटन कोर्ट we are seeing that unfold as the pair of Gayatri Gopichand Pulela and Teresa Jolly are in action against a Japanese pair. So the home crowd is obviously behind the Japanese pair, but it is the Indians who are currently having their noses ahead. It's been a pulsating contest. The first game or the first set went down the wire, and eventually the Indian pair came out on top by 24-22, and the second set currently is at level at 4-4, so this could go anywhere.
0: बिल्कुल, गायत्री और टीसा ने जो भारत में वर्ल्ड चैंपियनशिप के मुकाबले थे वहां भी अपनी जो छाप थी वो छोड़ी थी। खैर बात करते हैं एशियन गेम्स में घुड़सवारी की, जहां पर व्यक्तिगत ड्रेसेस स्पर्धा के दूसरे क्वालिफायर के बाद भारत के खिलाड़ियों ने अपनी स्थिति जो है बिल्कुल साफ नजर आ रही। हृदय विपुल छेदा और दोनों डी मैगियो की जोड़ी ने 135.059 अंकों के साथ 11वें स्थान पर रही थी। वहीं जयसूद और गुफी ला परले ने 133.559 अंक हासिल कर लिए और 13वें स्थान पर है, जबकि भारत की श्रुति वोरा 129.941 अंकों के साथ 24वें स्थान पर रहे थे।
1: Right, coming to men's hockey, the Indian team is in action against Japan over here as well. This is a Pool A match where the Indian team has taken the field in their saffron kits. Japan is playing in their blue kits. And the interesting thing is that Shiladhan Lakra, Amit Rohidas and Vivek Sagar Prasad, these three men have not started for India. They're not a part of the starting 11. Currently, the match is into its fourth minute and we are yet to see a goal being scored.
0: भारत और जापान के मुकाबले की बात करते तो दर्पण एक और मुकाबले की बात करें जो भारत और जापान के बीच में खेला गया था, पोकेमॉन यूनाइट में ई स्पोर्ट्स का ये मुकाबला है पोकेमॉन यूनाइट, जिसमें भारत को जापान के खिलाफ अपने दूसरे और अंतिम ग्रुप स्टेज के मुकाबले में 2-0 यानी 1-0 से हार का सामना करना पड़ा। इससे पहले भारत को दक्षिण कोरिया से 2-0 से शिकस्त का सामना करना पड़ा था।
1: राइट, सो द इंडियन कंटेंडर्स आर नाउ आउट ऑफ दिस particular category in esports, but there's plenty more coming. In about an hour's time, the men's kabaddi final will begin, where India will lock horns with Iran. Will they be able to secure a gold medal? We will find out soon. Currently, Unnati Hooda is also in action on the badminton court, going against an Indonesian opponent. The match is currently into its first set. Unnati is leading by 8-5. Plenty more in store, and me, Darpan Tikia, and my colleague Mohammad Shahid Azmi will be coming again and again to give you the live updates. Stay tuned to Akashvani.
2: Asian Games 2026, Aichi Nagoya.
3: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
4: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
3: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
4: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
3: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
4: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
3: మీ అనుభూతిని
4: మీ మాటల్లో
3: మా శ్రోతలతో పంచుకోండి.
4: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
3: readwithrainbow2026@gmail.com కు పంపండి.
4: మీ రీడింగ్ జర్నీ
3: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
4: రెయిన్బోతో పంచుకోండి.
3: Read with Rainbow.
4: Read with Rainbow.

101.9. శ్రోతలకి నమస్కారం. వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రూద్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. శ్రోతలు కాల్ చేయవలసిన నంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. వింటూనే ఉండండి ఆకాశవాణి 101.9.

0: Well, time for the next caller. Hello. Hello.
1: నమస్కారం అండి. బాగున్నారా మేడం గారు?
0: బాగున్నామండి. ఈరోజు టాపిక్ విన్నారా?
1: హలో మేడం, ఈరోజు జయశ్రీ గారు రాలేదా మేడం?
0: లేదండి, ఈరోజు ఆర్జే అభిజ్ఞ నేను. చెప్పండి
1: మేడం, ఇది టాపిక్ ఏముంది మేడం?
0: మీకు లగ్జరీ లైఫ్ ఇష్టమా లేదంటే సింపుల్ లైఫ్ ఇష్టమా?
1: చెప్తాను మేడం. ఆన్లైనా మేడం?
0: అవును, మీరు ఆన్లైన్లో ఉన్నారండి. చెప్పండి.
1: నేను కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా. నాకైతే లగ్జరీ ఇష్టం లేదమ్మా, నాకు సింపుల్గా ఉండడమే చాలా ఇష్టం.
0: ఓకే,
1: ఇంకోటి కే రమేష్ మాట్లాడుతున్నాను. నాకు ఎప్పుడైనా ఫుడ్ కూడా నేను మామూలు ఫుడ్ అయితే మరీ హెవీ ఫుడ్ కూడా వచ్చింది
0: ఓకే.
1: అది ఇంకోటి ఎక్కడ పోయినా కూడా ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ లో పోవాలని ఏం లేదు, నేను మామూలుగా ఎట్లా పోయినా వెళ్ళిపోతాను అమ్మా.
0: ఓకే అండి,
1: ధన్యవాదాలు అమ్మా.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. లెట్స్ డైవ్ ఇంటు అవర్ నెక్స్ట్ ట్రాక్.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

101.9. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఆర్జే లక్కీ వచ్చేసాను జస్ని హైదరాబాద్ అంటూ. మరి గణేష్ నవరాత్రులు కంప్లీట్ అయిపోయాయి. మరి ఈ అన్ని రోజులు కూడా మనం బయట చాలా రకాలైనటువంటి ప్రసాదాలు తిన్నాం, రకరకాల ఫుడ్ని మనం టేస్ట్ చేసాం. ఆఖరికి నిన్న కూడా

ఎన్నో రకాల వంటకాలని మనం రుచి చూసాం. అసలు వంటకాలు అనగానే మనకి ఇక్కడ అక్కడ అనే భేదం లేదు, అన్ని రకాల వంటకాలు మనకి గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మన భారతీయ వంటకాల గురించి, మన ఇండియన్ రెసిపీస్ గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా ఎన్నో కొత్త కొత్త విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఒకసారి మనం వంట చేసే పద్ధతుల గురించి మీరు ఎప్పుడైనా థింక్ చేశారా? వేయిస్తూ ఉంటాం, ఉడికిస్తూ ఉంటాం, కాలుస్తూ ఉంటాం, మగ్గిస్తూ ఉంటాం, ఇలా మనం వంట చేసేటప్పుడు ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. కానీ వీటన్నిటిలోకి కూడా చాలా సింపుల్గా చేసేటువంటి ఒక పద్ధతి ఉంది, అదే ఆవిరితో వండటం. ఆవిరితో వండడం అనేది మనలో చాలామందికి వెంటనే ఏం గుర్తుకొస్తుంది? ఉదయం కాగానే ఇడ్లీ తింటాం, వేడి వేడి పాలు, పక్కన సాంబారు, కొబ్బరి చట్నీ. అసలు ఈ కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా చాలామందికి ఇడ్లీ చాలా ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఆవిరితో వండే వంటకం అంటే ఇడ్లీ ఒక్కటేనా? కాదు, మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఆవిరితో ఉండే ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయి. మరి సౌత్ ఇండియాలో ఇడ్లీ, కుడుములు, కోజుకట్లే లాంటి వంటకాలు కనిపిస్తే, అదే వెస్ట్కి వెళ్తే మనకి డోక్లా కనిపిస్తుంది. అలాగే కొన్ని ప్లేసెస్లో ఆకుల్లో చుట్టి ఆవిరితో ఉండేటువంటి వంటకాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మీకు అర్థమైపోయింది కదా, లక్కీ ఇప్పుడు జస్ట్నే హైదరాబాద్లో ఏం చెప్పబోతోంది అంటే, ఆవిరితోటి వండేటువంటి వంటకాలు, వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అఫ్ కోర్స్ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి తెలియని వాళ్ళ కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీరేం చేయాలి, ట్యూన్ చేసి ఉంచండి 6 o'clock దాకా లక్కీ చెప్పే కబుర్లు వినాలంటే AIR FM Rainbow 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఆవిరితో వండిన వంటకాలు అనగానే మనకి ఫస్ట్ గుర్తునొచ్చేది ఇడ్లీ అని మాట్లాడుకున్నాం కదా. అయితే ఆరోగ్యం విషయానికి వస్తే ఆవిరితో వండే పద్ధతికి ఒక మంచి విషయం ఉంది. పదార్థాలని నూనెలో ఎక్కువగా వేయించాల్సిన అవసరం ఉండదు. అందుకే ఇలాంటి వంటల్ని సాధారణంగా మనం తక్కువ నూనెతో తయారు చేస్తాం. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో తేలికైనటువంటి రెసిపీ కావాలనుకునే వాళ్ళకి ఇడ్లీ వంటి వంటకాలు ఒక మంచి సెలక్షన్ అన్నమాట. ఆవిరి ఒక్కటే కాదు, దాంతో తయారయ్యే రుచి ప్రాంతాన్ని బట్టి మారిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ దగ్గర నుంచి కాస్త డోక్లా వైపుకు వెళ్ళామనుకోండి, ఇడ్లీ తయారు చేసేటప్పుడు ముఖ్యంగా రైస్ మినపప్పు ఉపయోగిస్తారు. వాటిని నానబెట్టి రుబ్బి పిండిని పులియబెట్టి తర్వాత ఆవిరితో ఉడికిస్తారు. మొత్తం ఈ పనంతటా చివరన మన చేతికి వచ్చేది ఎంత మెత్తగా ఉంటుందో మన అందరికీ తెలుసు. ఇడ్లీలో బియ్యం మినపప్పు ఉండడంతో మనకి కొంత కార్బోహైడ్రేట్స్తో పాటు పప్పు నుంచి ప్రోటీన్ కూడా వస్తుంది కదా. ముఖ్యంగా పిండిని పులియబెట్టేటువంటి ఈ ప్రాసెస్లో కొన్ని పోషకాలు శరీరానికి చాలా అంటే చాలాగా సులభంగా అందించవచ్చు. అందుకే ఇడ్లీని కేవలం మనం రుచికరమైనటువంటి బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈజీగా తినగలిగే వంటకంగా కూడా చాలామంది ఇష్టపడతారు. అయితే గుజరాత్ వెళ్తే ఢోక్లా అక్కడి వంటకాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. సాధారణంగా శనగపిండి లేదా ఇతర పప్పుల ఆధారంగా తయారయ్యే పిండిని ఉపయోగించి ఆవిరితో దీన్ని ఉడికిస్తారు. దానిమీద తాలింపు, కొత్తిమీర ఇలా వాటన్నింటినీ వేసి ఇంకొంచెం ఆ రుచిని పెంచేటువంటి పదార్థాలు వేస్తారు. ఇక్కడ మనకి పప్పుల నుంచి ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ వస్తాయి. అయితే డోక్లా ఎలా తయారు చేశారు, ఎంత నూనె లేదా చక్కెర ఉపయోగించారు అనే దానిపైనే దాని పోషక విలువ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇడ్లీ, డోక్లా రెండిటికీ పక్కపక్కన పెట్టుకుంటే రెండు ఒకేలా కనిపించవు, కానీ రుచి కూడా ఒకేలా ఉండదు, పదార్థాలు కూడా ఒకేలా ఉండవు. కానీ ఈ రెండింటినీ దేంతో తయారు చేస్తారు అంటే ఆవిరి పెట్టి. అంటే మన దేశంలో వంట పద్ధతి ఒకటే అయినా దొరికే పదార్థాలు, అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, అభిరుచులు కలిసిపోయి కొత్త కొత్త వంటకాలని క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. సరే, మళ్ళీ మాట్లాడతాను ఇదే టాపిక్ మీద పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు రెయిన్బో ఎఫ్ఎంలో ప్రత్యేక లైవ్ ఫోనిన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుస్మృత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. శ్రోతలు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323-0030, 2323-4821, 2970-4715.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నాకు ఆవిరితో ఉండే వంటల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకొంచెం ఆసక్తిగా అనిపిస్తుంది. అదేంటంటే, మనం సాధారణంగా వంట అనగానే నూనె కానీ మసాలాలు కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటాం, కానీ ఆవిరితో వండేటప్పుడు వండేటువంటి వంటకాలని డైరెక్ట్గా నూనెలో వేయాల్సినటువంటి అవసరం ఉండదు. అందుకే ఆవిరితో వండే వంటలు చాలా ఈజీగా చాలా తేలిగ్గా అనిపిస్తాయి. ఇడ్లీ తిన్నాం అనుకోండి, తర్వాత వచ్చే ఫీలింగ్ వేరేగా ఉంటుంది కదా. అదే డోక్లా కూడా మెత్తగా చాలా అంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది. హెల్త్ పరంగా కూడా చూస్తే మనం ఎక్కువగా నూనెలో వేయించిన వంటలతో పోలిస్తే ఆవిరితో వండేటువంటి ఈ వంటల్లో అడిషనల్గా ఉండేటువంటి ఫ్యాట్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ నూనెతో వంట చేయాలి అనుకునేవాళ్ళు, హెల్త్ గురించి ఎక్కువ కాన్షియస్ ఉండేవాళ్ళకి ఇది చాలా అంటే చాలా

ఈజీ మెథడ్, అలాగే ఉపయోగకరమైనటువంటి మెథడ్. అయితే పక్కన ఏం తింటున్నావు అనేది కూడా ముఖ్యం. అంటే మనం తినేటువంటి ఆవిరి వంటకాలతో పాటు సైడ్గా ఏం తింటున్నావు అనేది, ఇడ్లీతో పాటు సాంబారు, వెజిటబుల్స్ తీసుకునేటప్పుడు చట్నీ, ఇవన్నీ తీసుకుంటే మన భోజనాల్లో మరింత డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. అదే ఢోక్లాతో పాటు వెజిటబుల్స్, పప్పుతో కూడినటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా తీసుకుంటే మన భోజనం అనేది చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓవరాల్గా నాకు గమనిస్తే ఏమనిపించిందంటే ఆవిరితో ఉండేటువంటి వంటలు తినడం వల్ల, ఆయిల్ ఫుడ్ ఈ మధ్యకాలంలో అందరికీ హెల్త్ కాన్షియస్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి చాలామంది తక్కువ ఆయిల్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఆవిరితో ఇలా తినడం వల్ల రకరకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ వండేటువంటి రెసిపీలు డిఫరెన్స్గా ఉండొచ్చు, వాటి పేర్లు వేరేగా ఉండొచ్చు, కానీ వండేటువంటి టైప్ ఏదైతే ఉందో అది ఒకటే అనేది నాకు అర్థమైంది. పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను, వింటూనే ఉండండి. AIR FM రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Hey, did you know the Kakatiya Kalatornam is more than just a monument? Really? Tell me! That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam, Telangana's heartbeat on air.
4: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్నే హైదరాబాద్లో నేను మీ ఆర్జే లక్కీ. మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి వంటకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే రాజస్థాన్, మరి ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో అక్కడ వంటలు, వంట గది ఎలా ఉంటాయి, అక్కడ రుచులు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, మరి అక్కడ వేడికి తగ్గట్టుగా అక్కడ వ్యక్తులు వాళ్ళకి అనువైనటువంటి అంటే మన వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ వంటకాలు అనేవి ప్రిపేర్ చేస్తారు. ముందుగా వాళ్ళ వంటకంలో ఒకటైన బజ్రా గురించి మాట్లాడుకుంటే, రాజస్థాన్లో బజ్రా అంటే సజ్జలు, అంటే ముఖ్యమైనటువంటి ధాన్యం అని మనకు అందరికీ తెలుసు కదా. మన దగ్గర కూడా సజ్జలు వాడుతూ ఉంటాం, కానీ ఎడారి ప్రాంతాల్లో వీటికి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ అనమాట. అంటే మనకంటే ఎక్కువగా వాళ్ళు వాడుతూ ఉంటారు. తక్కువ నీటితో కూడా పెరిగే పంటల్లో సజ్జలు అనేవి ఒకటి. అందుకే అక్కడ ఆహారంలో, ముఖ్యంగా ఎడారి ప్రాంతం అంటే అక్కడ వాటర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సజ్జలు అనేది మనకంటే కూడా ఎక్కువగా పంట పండిస్తూ ఉంటారు. అందుకే అక్కడ ఆహారంలో బజ్రా రోటీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అలాగే దాల్ బాటీ చూర్మా గురించి చెప్పకుండా మనం అసలు రాజస్థాన్ వంటకాల గురించి కూడా మాట్లాడుకోలేమన్నమాట. బాటీని పిండితో తయారు చేసి దాన్ని కాల్చి వండుతారు, దాన్ని దాల్తో తింటే బా రుచే వేరనమాట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బాటీని తయారు చేయడానికి ఎక్కువగా వాటర్ అనేది అవసరం ఉండదు. ప్రయాణాల్లో కూడా ఎక్కువ కాలం బయట ఉండాల్సి వస్తే అక్కడ వాళ్ళు చాలా సులభంగా క్యారీ చేసేటువంటి రెసిపీ ఇది. అందుకే అక్కడి వాళ్ళ జీవన విధానానికి ఈ వంటకాలు అనేవి సూట్ అయ్యాయి. ముఖ్యంగా ఎంత నీరుని తక్కువగా వాడే వంటకాలు అనేవి వాళ్ళకి అంత ఇంపార్టెంట్, ఎందుకంటే ఎడారి ప్రాంతాల్లో నీటి సౌలభ్యం అనేది ఎంత తక్కువగా ఉంటుంది అనేది మన అందరికీ తెలుసు కాబట్టి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు ఉండేటువంటి వంటకాలు, వంటకాల విధానము, తయారు చేసే పద్ధతులు డిఫరెన్స్గా ఉంటాయి. మళ్ళీ మాట్లాడతాను ఒక పాట తర్వాత, వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: మీరు వింటున్నారు AIR FM రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. రాజస్థాన్ వంటల గురించి మాట్లాడుతున్నాను కదా, మరి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేటువంటి మరొక విషయం ఏంటంటే ఎండబెట్టిన కూరగాయలు. మనం మార్కెట్కి వెళ్ళి కావాల్సినటువంటి కూరగాయలు తెచ్చుకుని వెంటనే వండేస్తూ ఉంటాం, కానీ నీరు తక్కువగా దొరికే ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా ఫ్రెష్గా మనం వెజిటబుల్స్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. అందుకే స్థానికంగా అంటే లోకల్గా దొరికే మొక్కలు కూరగాయలని వాళ్ళు ఏం చేస్తారంటే ఎండబెట్టి వాటిని నిల్వ చేసేటువంటి పద్ధతి అనేది అక్కడ డెవలప్ అయింది. కేర్ సాంగ్రి వంటి పదార్థాలు దీనికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి. ఎడారి ప్రాంతాల్లో పెరిగేటువంటి లోకల్గా అక్కడ పెరిగే మొక్కల్లో లభించే పదార్థాలు, వాటిని ఎండబెట్టి చాలా కాలం నిల్వ చేసుకుని అవసరమైనప్పుడల్లా వాటిని వంటల్లో ఉపయోగిస్తారన్నమాట. ఒకసారి ఆలోచించండి, ఫ్రిడ్జ్ లేదు, ప్రతిరోజు మార్కెట్కి వెళ్లేటువంటి అవకాశము లేదు, వాటర్ కూడా చాలా తక్కువగా దొరుకుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆహారాన్ని ఎలా నిల్వ చేసుకోవాలి? అక్కడి ప్రజలు తమ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని గమనించి దానికి తగ్గట్టుగానే పరిష్కారాలను వాళ్ళు కనుగొన్నారన్నమాట. ఇదే మన సాంప్రదాయ వంటకాల ప్రత్యేకత. అవి కేవలం మనకి రుచిని మాత్రమే పరిచయం చేయలేదు, ఒక పదార్థం అనేది ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఎలా నిల్వ చేయాలి, ఎంత వాటర్ కావాలి, అది ఎంతమందికి సరిపోతుంది, ఇలా ఎన్నో విషయాల్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాతే రకరకాల వంటలు తయారు చేసే విధానాలు అనేవి ఏర్పడ్డాయి. అందుకే రాజస్థాన్ వంటకాలను చూస్తే అక్కడి ప్రజల జీవన విధానానికి వారి తెలివితేటలకి మనం సలాం చెప్పాల్సిందే. సో ఓవరాల్గా నేను తెలుసుకున్నది ఏంటి అంటే, మనం తయారు చేసే పదార్థాలన్నీ ఒకటే విధంగా కనిపిస్తాయి, కానీ అందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్, అక్కడ వాటర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఇతర పదార్థాలని వాడుతూ ఉంటారన్నమాట. మనం ఫ్రెష్గా దొరికే వెజిటబుల్స్తో వండితే వాళ్ళు ఎండబెట్టినటువంటి వెజిటబుల్స్ని నీరు తక్కువగా దొరికే టైంలో యూజ్ చేస్తారు అనేది నాకు బాగా అర్థమైంది. సో ఇదండి, జస్ట్ నే హైదరాబాద్లో ఇంకా ముచ్చట్లు పెట్టాలని ఉంది, కానీ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ప్లే చేస్తాను, పాట తర్వాత మళ్ళీ మనం న్యూస్ హెడ్లైన్స్ విందాం. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత డబుల్ కా మీఠాలో బోలెడు ముచ్చట్లు మీతో నేను రెడీగా ఉంటాను. వింటూనే ఉండండి AIR FM రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దొరల పాలనను ధిక్కరించి వెట్టిచాకిరీ భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జరగన్ ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. సబండ కులాల ఆత్మగౌరవ ప్రతీక అయిన ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇమిడిందని, రైతులు ఇతర వర్గాల అభ్యున్నతే ఆమెకు నిజమైన నివాళులని ఆయన కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీదర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసులు పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ పాలన నిజాం కాలాన్ని తలపిస్తోందని బోర నరసయ్య విమర్శించగా, బీజేపీ అధికారంలోకి రాగానే ఐలమ్మ విగ్రహ ఏర్పాటుతో పాటు పాఠ్యపుస్తకాల్లో ఆమె చరిత్ర చేరుస్తామని నాయకులు తెలిపారు. ఇందిరాభవన్లో జరిగిన కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘ మహాసభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం కులవృత్తులకు అండగా ఉంటుందని, బీమా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తుందని పొన్నం తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులు ఉన్నాయి. కృత్రిమ మీద ఏఏ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, వాడకం వల్ల కలిగే పరిణామాలను అంచనా వేస్తూ నూతన సాంకేతికత వల్ల తలెత్తే హానిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు.

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తవడానికి సహకరించిన అందరికీ హైదరాబాద్ సిపి సజ్జన ధన్యవాదాలు తెలిపారు. ముందస్తు సమీక్షలు, ఫీల్డ్ విజిట్లతో ఖైరతాబాద్, బాలాపూర్, గణపతులతో పాటు అన్ని నిమజ్జనాలను సమయానికి పూర్తి చేశామని ఆయన వివరించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ ఫామ్ హౌస్ డ్రామా అని, ఇది కేవలం మాటలు ప్రభుత్వమే తప్ప చేతలు శూన్యమని ఆమె విమర్శించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కా మీఠాలో నేను మీ ఆర్జే లక్కీ. మరి ఈరోజు రెండు ఇంపార్టెన్స్ డేట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వరల్డ్ కాంట్రసెప్షన్ డే, అంటే ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం. ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్ 26న దీన్ని పాటిస్తారు. అంటే ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు ప్లాన్ చేయాలి, పిల్లల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి, తమకి సరిపోయే గర్భ నిరోధక పద్ధతిని ఏది అనే విషయాలపైన కపుల్స్కి సరైన అవగాహన కల్పించడమే ఈరోజు జరుపుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా అంటే అనుకోకుండా ప్రెగ్నెన్సీ రావడం, తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పిల్లల మధ్య సరైనటువంటి గ్యాప్ ఇవ్వడం, కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం కూడా ఇందుకు హెల్ప్ అవుతాయి. అయితే ప్రతి పద్ధతి అందరికీ కూడా ఒకేలా సరిపోదు. ఏజ్ కానీ, వాళ్ళ హెల్త్ కండిషన్స్ కానీ, ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల్ని కనాలి అనేటువంటి ఆలోచన, ఇలా చాలా అంశాలని పరిగణనలోకి తీసుకుని వైద్య నిపుణుల సలహాతో సరైన పద్ధతిని ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సరైన సమాచారం ఉన్నప్పుడే కుటుంబ నియంత్రణపై సరైన నిర్ణయం తీసుకోగలం అనే సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈ డేని సెలబ్రేట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇదండి, ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది, అదేంటి అన్నది పాట తర్వాత చెప్తాను. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అణ్వాయుధాల నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒక్క క్షణం ఊహించండి, మనుషులు తయారు చేసిన ఒక ఆయుధం ఒకేసారి వేలాది మంది ప్రాణాలను తీసుకోవటమే కాదు, దాని ప్రభావం అనేది తరతరాల పాటు కొనసాగించగలదు. అణ్వాయుధాలు ఇదే అంటే భయానకమైనటువంటి వాస్తవం. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న ఈ డేని పాటిస్తున్నారు. అణ్వాయుధాల వల్ల కలిగే మానవత పర్యావరణ ప్రమాదాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, అణ్వాయుధాల సంఖ్యను తగ్గించడం మాత్రమే కాకుండా వాటిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంపై దృష్టి పెట్టడం ఈ రోజు జరపడం వెనుక ఉద్దేశం. మనం సాధారణంగా యుద్దం అంటే సైనికులు, సరిహద్దులు, ఆయుధాలు అనుకుంటాం. కానీ అణ్వాయుధాల విషయంలో ప్రభావం ఒక దేశ సరిహద్దులకే పరిమితం కాదు. అందుకే ఈ రోజు చెప్పే సందేశం ఏంటి అంటే, భద్రత అంటే మరింత శక్తివంతమైన ఆయుధాలని కూడబెట్టుకోవడం మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు ఆయుధాల భయం లేని ప్రపంచాన్ని అందించడం కూడా అంతే ముఖ్యం. ఇదే ఈ దినోత్సవాన్ని జరపడం వెనుక ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇదండి, మరి డబుల్ కమిఠాలో మరిన్ని ముచ్చట్లు చెప్తాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ టు డబుల్ కమీటా. నేను మీ ఆర్జే లక్కీ. మన ఇంట్లో కొన్ని వస్తువులుంటాయి, వాటిని చూస్తే ఇది ఇంకా ఎందుకుంది అనిపిస్తుంది. అలా అని వాటిని తీసి బయట పెట్టాలంటే మాత్రం మనసు అస్సలు ఒప్పుకోదు. పాత తాళాల గుత్తి కావచ్చు, ఎన్నాళ్లుగానూ వాడని హ్యాండ్ బ్యాగ్ కావచ్చు, ఒకప్పుడు ఎంతో ఇష్టంగా వేసుకుని కానీ ఇప్పుడు టైట్ అయిపోయిన బట్టలు కావచ్చు, వాటిని చూస్తే మనం వాటిని ఉపయోగించిన రోజులు గుర్తుకొస్తాయి. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఆ వస్తువు మనకి అవసరం లేకపోయినా దాన్ని చూసే ఆ క్షణం మాత్రం మనకి అవసరంగా కనిపిస్తుంది. అందుకే ఇంట్లో ఒక చిన్న పెట్టుంది, ఇవన్నీ తర్వాత చూసుకుందాం అంటూ ఏళ్ల తరబడి అలాగే ఉంటుంది. ఆ పెట్టెలో వస్తువుల కంటే ఎక్కువగా మనం వదలలేని రోజులుంటాయి. కొన్ని వస్తువులకి మనమే పేర్లు పెట్టకపోయినా వాటితో మనకున్న అనుబంధం ఏర్పడిపోతుంది. చిన్నప్పుడు వేసుకున్న బొమ్మల బట్టలు, స్కూల్ బ్యాగ్, మొదటి జీతంతో కొన్న వస్తువు, ఎప్పుడో ప్రయాణంలో తీసుకొచ్చిన ఒక చిన్న జ్ఞాపిక, ఇవన్నీ ఇప్పుడు మన జీవితంలో పెద్దగా యూజ్ కావు, కానీ వాటిని మళ్లీ మళ్లీ చూస్తున్నప్పుడు ఒక్కసారిగా మన వయస్సు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అప్పట్లో మనకేం కావాలి, ఎవరితో ఉండేవాళ్ళం, ఏం కలలు కనేవాళ్ళం, అవన్నీ గుర్తుకొస్తాయి. అందుకే కొన్నిసార్లు పాత వస్తువుని మనం కాదు మన గతమే పట్టుకుని ఉంచుకున్నట్లుగా ఉంటుంది కదా. అసలు నిజంగానే పాత వస్తువుల్ని మనసు ఎందుకు పారే బుద్ధి కాదు? దీని గురించి మాట్లాడతాను నెక్స్ట్ పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

శ్రోతలకి నమస్కారం. వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 నుండి 10:30 వరకు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రత్యేక లైవ్ ఫోనిన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశృత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. శ్రోతలు కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970 4715.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: thanks anna
1: rinu mokka aha rinu mokka rinu mokka oho rinu mokka sanna pottulu nai.
2: ఇప్పుడు జపాన్ లో ప్రారంభమైన 20వ ఆసియా క్రీడల లైవ్ అప్డేట్ ఇప్పుడు విందాం.
3: స్వాగత హై దోస్తో, ఆప్ సబ్కా ఏషియన్ గేమ్స్ 2026 కి తాజా అప్డేట్ మే మే హూ మహమ్మద్ షాహిద్ ఆజ్మీ ఔర్ మేరే సాథ్ హై దర్పణ్ తికియా. తో చల్తే ఇస్ ఘంటే కి అప్డేట్ కి షురువాత్ కర్తే హై ఔర్ షురువాత్ కర్తే హై ఉస్ ఘమాస్థాన్ సే జహాన్ భారత్ బనామ్ ఇరాన్ మధ్య ముకాబిల్ హై, కబడ్డీ కా ముకాబిలా హై, గోల్డ్ మెడల్ కా ముకాబిలా, ఫైనల్ ముకాబిలా. జిస్ తరహ సే మహిళాఓ నే ఇరాన్ కో షికస్త్ ది థీ, ఠీక్ ఉసీ రాస్తే పే పురుష్ భీ చల్ పడే హై ఔర్ ఖేల్ ఖత్మ్ హోనే మే మహజ్ 1 మినిట్ 41 సెకండ్ కా సమయ బచా హై ఔర్ భారత్ నే 37-30 की एक बड़ी लीड ले रखी है. लेकिन हाँ, मुकाबला बेहद जबरदस्त हो रहा है दर्पण.
4: Absolutely, it has been oscillating like a pendulum to and fro. Both the teams have been giving each other some really tough competition. Iran was leading by just one point, but importantly they were leading at half time. However, India's defense has come roaring back. Sumit has been a silver lining in that Indian defense. He's been like a rock, and currently there is a review going on for one of the decisions that the officials made. The score line is 37-30, India leading by 7 points. Those 7 points matter a lot because only 1 minute and 41 seconds remain on the match clock. So hopefully, like how the women's kabaddi team won the gold medal earlier this morning, we will have the news of the men's kabaddi team also winning the gold in a while from now. However, a lot more has been happening. Let's take you to the hockey stadium.
3: जी बिल्कुल, हॉकी से पहले ये भी एक दिलचस्प बात श्रोताओं को बताना चाहूंगा दर्पण, की ये कबड्डी के दोनों खिलाड़ी आपस में भी जब भारत में पीकेएल यानी प्रो कबड्डी लीग होता है तो एक दूसरे के साथ खेलते हैं और यहाँ पर दोनों एक दूसरे की कमजोरियों और ताकत को पहचानते हैं. जी हाँ, आपने कबड्डी की हॉकी की बात अब करते हैं. कबड्डी के बाद एशियन गेम्स में पुरुष हॉकी के पूल मुकाबले में भारत ने जापान को 2-0 से हराकर लगातार चौथी जीत दर्ज की है. मुकाबले के 15वें मिनट में अभिषेक ने सर्कल के अंदर शानदार फील्ड गोल कर भारत को 1-0 की बढ़त बना दिला दी थी. इसके बाद कप्तान हरमनप्रीत सिंह ने दमदार गोल दागकर भारत की बढ़त को

0: 101.9.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
2: వెల్కమ్ బ్యాక్ టు డబుల్ కమీటా. నేను మీ ఆర్జే లక్కీ. కొన్ని వస్తువుల్ని మనం వాడకపోయినా వదలలేం కదా. అయితే ప్రతి పాత వస్తువుని జీవితాంతం దాచుకోవాలి అని కాదండి. ఒక విచిత్రమైన విషయం ఏంటి అంటే, కొన్ని వస్తువులు మనకి అస్సలు నచ్చకపోయినా పడేయలేం, ఎందుకంటే వాటిని ఇచ్చిన వ్యక్తి మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఉదాహరణకి, ఎవరో ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్ కావచ్చు, అది ఖరీదైంది కాకపోవచ్చు, మనకి ఇప్పుడు నచ్చకపోవచ్చు, అయితే దాన్ని పడేయాలంటే ఏదో తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే మనం ఆ వస్తువుని కాదు, ఆ మనిషి చూపించిన లవ్ని రెస్పెక్ట్ చేస్తున్నాం. అందుకే మన ఇళ్లలో కొన్ని వస్తువులకి ఉపయోగం ఉండదు, కానీ వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం మాత్రం ఉంటుంది. అవి మనకి దీన్ని ఎవరిచ్చారు అనే కథని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ ఉంటాయి. అయితే పాత వస్తువు జీవితాంతం దాచుకోవాలంటే కొన్ని కష్టమే. కొన్ని వస్తువుల్ని వదిలేయాల్సిన టైం కూడా వస్తుంది, కానీ వాటిని వదిలే ముందు ఒకసారి ఆ వస్తువుతో మనకున్న కథని గుర్తు చేసుకోవచ్చు. అవసరమైతే దాని ఫోటో తీసుకోవచ్చు, లేదా దాని గురించి రెండు మాటలు రాసుకోవచ్చు. ఎందుకంటే జ్ఞాపకానికి వస్తువు తప్పనిసరి కాదు, కానీ కొన్నిసార్లు ఒక చిన్న వస్తువు ఆ జ్ఞాపకానికి ఒక డోర్ లాగా పనిచేస్తుంది. మనం దాన్ని తెరిస్తే ఎన్నో ఏళ్ల క్రితమే మనం కనిపిస్తాం. అందుకే పాత వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు ఇది పనికొస్తుందా అనేది క్వశ్చన్ కాదు, ఇది నా జీవితంలో ఏం మిగిల్చింది అనే క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. బహుశా అందుకే ఏమో మనం కొన్ని వస్తువుల్ని వాడకపోయినా వదులుకోలేం. ఎమ రైట్? ఎస్ అంటారని నాకు తెలుసు. ఇంకా మాట్లాడతాను పాట తర్వాత. స్టేట్ యూన్ టు AIR FM రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

0: 101.9.
1: మీరు వింటున్నారు డబుల్ కమిఠా, మీ ఆర్జే లక్కీతో. అమ్మమ్మల కాలం వస్తువులు ఇప్పుడు చాలా ఫ్యాషన్గా అయిపోతున్నాయి కదా. కొత్త వింత పాత రోత అని అంటారు, కానీ పాతే మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్తగా బయటకు వస్తుంది. ఒకప్పుడు మన ఇళ్లలో సహజంగా అనిపించిన వస్తువులు కాలం మారే కొద్దీ కనిపించకుండా పోయాయి, కానీ ఇప్పుడు అదే వస్తువులు కొత్త రూపంలో మళ్ళీ మన ముందుకు వస్తున్నాయి. అమ్మమ్మలు వాడిన పెద్ద హ్యాండ్ బ్యాగ్లు, పాతకాలపు చెక్క పెట్టెలు, ఇత్తడి సామాన్లు, చేత్తో నేసిన సంచులు, పాత డిజైనర్ శారీస్, జడక పెట్టుకునేటువంటి అలంకరణలు, ఇవన్నీ కూడా ఒకప్పుడు చాలా సాధారణం. ఇప్పుడు వాటిని ప్రత్యేకంగా వెతికి మరీ కొనేవాళ్ళు ఉన్నారు. అంటే పాతది మళ్ళీ కొత్తగా మారుతుంది. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అప్పట్లో ఈ వస్తువులని ఫ్యాషన్ కోసం కాదు, అవసరం కోసం ఉపయోగించేవాళ్ళు. చేత్తో నేసిన సంచి అంటే షాపింగ్కి ఉపయోగపడేది, ఇత్తడి వస్తువు అంటే ఇంట్లో రోజువారీ అవసరాల్లో భాగం, పాతకాలపు చీర అంటే వేసుకునే బట్ట. కానీ ఇప్పుడు అదే వస్తువుకి మరో విలువ వచ్చింది. దాని వెనుక ఉన్న కథ, తయారు చేసిన విధానం, చేతి పని, ప్రత్యేకమైన రూపం, ఇవన్నీ కలిసి దాన్ని మరింత స్పెషల్గా మార్చేశాయి. మరో కారణం కూడా ఉంది. ఒకే రకమైన వస్తువులు అందరికీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కొంచెం ప్రత్యేకంగా కనిపించాలనే కోరిక కూడా పెరుగుతుంది. అందుకే పాతకాలపు డిజైన్లు మళ్లీ ఫ్యాషన్లోకి వచ్చేస్తున్నాయి. అమ్మమ్మల చీరల డిజైన్లు కొత్త బట్టల్లో కనిపిస్తున్నాయి. పాత ఆభరణాల రూపం మన ఇప్పుడు మోడర్న్ నగల్లో కనిపిస్తుంది. సంప్రదాయ హస్తకళలతో చేసిన బ్యాగులు, ఇంటి అలంకరణ వస్తువులు కూడా ఇప్పటి యువతని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంటే పాత రూపం కొత్త ఉపయోగం అన్నమాట. సో మళ్ళీ మళ్ళీ మళ్ళీ తిరిగి అదే పునరావృతం అవుతూ ఉంది అనేది కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే కదా. ఇంకా మాట్లాడతాను పాట తర్వాత, వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

పాత వస్తువులకి ఇప్పుడు మళ్ళీ ఆదరణ ఎందుకు పెరుగుతోంది అంటే, పాత ఫ్యాషనే ఇప్పుడు రిపీట్ అవుతోంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, నిజానికి అప్పట్లో ఆ వస్తువుల్ని ఎవరు ఫ్యాషన్ కోసం ఉపయోగించలేదు, అవసరం కోసం ఉపయోగించేవాళ్ళు. చేత్తో నేసిన సంచి అయినా సరుకులు తీసుకెళ్ళడానికి, చెక్క పెట్టి అయితే వస్తువులు దాచుకోవడానికి, ఇతర సామాన్లు అంటే ఇంటి అవసరాలకి, పాత చీరలు అంటే వేసుకోవటానికి. కానీ ఈరోజు మనం వాటిని చూసే విధానం అయితే మారింది. వాటి వెనుక ఉన్న చేతి పని, ప్రత్యేకమైనటువంటి షేప్, పాత డిజైన్స్, ఇవన్నిటికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపిస్తోంది. అందుకే పాతకాలం చీరల డిజైన్లు కొత్త దుస్తుల్లోకి వస్తున్నాయి, పాత ఆభరణాల రూపాలు కొత్త నగల్లో కనిపిస్తున్నాయి, అలాగే చేత్తో తయారైన సంచులు, ఇంటి అలంకరణ వస్తువులు కూడా మళ్ళీ వాటికి ఆదరణ అనేది దొరుకుతుంది. అయితే నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపించింది ఏంటంటే, ఇప్పుడు మన చుట్టూ ఒకే రకమైన వస్తువులు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. అందుకే అందరూ వాడేదానికంటే కొంచెం ప్రత్యేకంగా కనిపించేదాన్ని ఎంచుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. అలాంటి టైంలో పాతకాలపు వస్తువులు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చేత్తో తయారు చేసే వస్తువుల్లో ఒక్కొక్క దానికి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, అదే వాటి ప్రత్యేకత. పైగా ఇప్పుడు చాలా మంది పాత వస్తువుల్ని అలాగే ఉపయోగించకుండా వాటికి మళ్ళీ ఇంకొంచెం కొత్త రూపాన్ని ఇస్తున్నారు. అమ్మమ్మ చీరతో కొత్త డ్రెస్ కుట్టించుకోవడం, పాత చెక్క పెట్టిన ఇంటి అలంకరణగా ఉపయోగించడం, పాత డిజైన్ ఆభరణాలని మోడర్న్ దుస్తులతో కలపడం, ఇలా పాత దాన్ని పారేయకుండా కొత్త దానికి కొత్త రూపాన్ని ఇస్తున్నారన్నమాట. సో మన మీ ఇంట్లో కూడా అమ్మమ్మల కాలం నాటి ఇప్పటికీ మీరు దాచుకునే ఏదైనా వస్తువు ఉందా, అది మీకు ఎందుకు ప్రత్యేకం అనేది మీకే తెలుస్తుంది. ఎందుకంటే బహుశా మనం దాచుకున్నది ఒక పాత వస్తువు కాదు, మన జీవితంలోని ఒక చిన్న జ్ఞాపకం కూడా కావచ్చు. ఏమంటారు? ఎస్ అంటారు కదా. మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడుతాను, వింటూనే ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

ఇవి ఇప్పటి వరకు డబుల్ కామీఠాలో ముచ్చట్లు. తర్వాత న్యూస్ అప్డేట్స్ విందాం, తర్వాత స్నాక్ టైమ్ లో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడతాను. మీరు మాత్రం వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో తో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ సింగ్ అనేక సంవత్సరాలు ప్రజాసేవలో గడిపారని, అంకితభావంతో దేశ అభివృద్ధికి కృషి చేశారని సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా స్ఫూర్తితో సికింద్రాబాద్లోని 50 అంగన్వాడీలను ఆధునీకరించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఫ్లోరింగ్, పెయింటింగ్స్, టీవీలు, యూనిఫారాలు, లెర్నింగ్ కిట్లు కల్పిస్తూ పేద పిల్లలను ఆకర్షించేలా వీటిని తీర్చిదిద్దామని పేర్కొన్నారు. గజ్వేల్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. భూమి భుక్తి కోసం పోరాడిన ఐలమ్మకు సమైక్య పాలనలో గుర్తింపు లేదని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఆమె జయంతి వర్ధంతులను అధికారంగా నిర్వహించేలా నిర్ణయించారని తెలిపారు. సాయంత్రం 4:30 శిల్పారామంలో జరిగే ప్రపంచ పర్యాటక దినోత్సవంలో అనంతరం 6 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విప్రో జంక్షన్ వద్ద మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహావకాశం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు జనగాం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జనగాం మున్సిపాలిటీకి కేటాయించిన 1,77 లక్షల రూపాయల విలువైన 16 చెత్త సేకరణ ఆటోలు, జేసీబీలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ రేపు కేరళంలో పర్యటన చేపట్టనున్నారు. 11:00 మాతా అమృతానందమయ్యి మఠంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. 4:00 బలరాంపురం ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. H-1B వీసా పిటిషన్లపై $1,00,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన నిర్ణయాన్ని 22 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్ట విరుద్ధమైందని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత పెరుగుతుందని వారు పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం నిరంతరం పేదల కోసం పనిచేస్తోందని, బీఆర్ఎస్ పాలనలా కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పూరిల్లు లేని రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో దసరా నాటికి 2.18 లక్షల ఇందిరం ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఆసియా క్రీడల్లో మహిళల జట్టు ఇరాన్పై గెలిచి భారత కబడ్డీలో స్వర్ణ పథకాన్ని అందించింది. దీంతో భారత ఖాతాలో 3 11 రజతాలు, 12 కాశాలతో కలిపి మొత్తం 26 పథకాలు చేరాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 5 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి స్నాక్ టైంలో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను, మీ ఆర్జే లక్కీ. విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వీళ్ళందరి కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం. ఈ సినిమా దసరాకి రిలీజ్ అవుతుంది అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ సింగిల్ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. అయితే దీని నుంచి ఒక సాంగ్ రిలీజ్ కాబోతోంది అని మాత్రం తెలుస్తోంది. సెప్టెంబర్ 27న ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే నారాయణమ్మ అనే సాంగ్ రిలీజ్ కాబోతోంది. అయితే థమన్ ఈ సాంగ్ని ఎలా కంపోజ్ చేశారు అనేది సాంగ్ రిలీజ్ అయితే గానీ మనకి ఐడియా ఉండదు. అయితే హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఉండగా ఆదర్శ కుటుంబం సినిమా మాత్రం అక్టోబర్ 9న రిలీజ్ కాబోతోంది. సో దసరా పండక్కి విక్టరీ వెంకటేష్ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినొచ్చేద్దాం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: వెల్కమ్ బ్యాక్ టు స్నాక్ టైమ్. నేను మీ ఆర్జే లక్కీ. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీగా నటిస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీ రణబలి, టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వస్తున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాను టీ సిరీస్ సమర్పణలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని రవిశంకర్ భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతోంది అంటూ మనకి వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ కబుర్లన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఈ సినిమా రిలీజ్ డేట్ని అయితే ఈ టీమ్ అనౌన్స్ చేసింది. ముందుగా చెప్పినట్టుగానే వాళ్ళు దసరా కానుకగా అక్టోబర్ 16న విజయదశమి సందర్భంగా వరల్డ్ వైడ్గా రణబలి సినిమాని థియేటర్లోకి తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి పోస్టర్లో విజయ్ దేవరకొండని చూసినప్పుడు మనం మాతృభూమి కోసం, తన ప్రజల ప్రాణరక్షణ కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడే యోధుడుగా, రణబలిగా నుదుట వీరతలకందిద్దుకుని ఆవేశంతో కూడిన విజయ్ లుక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే మూవీ ఎలా ఉండబోతోంది అంటే మాత్రం అక్టోబర్ 16th వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఇంకొక అప్డేట్ చెప్తాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: వెల్కమ్ బ్యాక్ టు స్నాక్ టైమ్. నేను మీ ఆర్జే లక్కీ. మరి నెక్స్ట్ మూవీ అప్డేట్. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాక. వాల్తేరు వీరయ్య లాంటి హిట్ తర్వాత వీళ్ళిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది. అయితే షూటింగ్ బ్రేక్ తర్వాత డైరెక్టర్ బాబీ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. అయితే ఈ సినిమాలో కదిరి కాళిదాస్ అనే పవర్ఫుల్ పాత్రలో చిరంజీవి కనిపిస్తున్నారట. ఆయనకి డాటర్గా అనస్వర రాజన్ నటిస్తోంది. అంటే ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్తో ఈ సినిమా రాబోతోంది అనే విషయం ఈ సినిమా గ్లిమ్స్ చూసినప్పుడు అనిపిస్తోంది. మరి ఈ సినిమా జనవరి 13న, అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 13న గ్రాండ్గా థియేటర్లోకి రాబోతుందట. సో డబ్బింగ్ కార్యక్రమాలు, బ్యాలెన్స్, సినిమా షూటింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని మనం తెర మీద ఈ సినిమాను చూడాలంటే మాత్రం జనవరి 13 వరకు వెయిట్ చేయాలి. ఇది కాకా మూవీకి సంబంధించినటువంటి లేటెస్ట్ మూవీ అప్డేట్ అనమాట. ఇంకొక అప్డేట్ చెప్తాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: జపాన్లో ప్రారంభమైన 20వ ఆసియా క్రీడల ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు వింటారు.
1: స్వాగత హై దోస్తో, ఆప్ సబ్కా ఏషియన్ గేమ్స్ 2026 కి తాజా అప్డేట్ మే మై హూ మొహమ్మద్ షాహిద్ ఆజ్మీ ఔర్ మేరే సాథ్ హై మేరే దోస్త్ దర్పణ్ తికియా. తో చలియే ఆజ్ కి ఇస్ ఘంటే కి అప్డేట్ కి శురువాత్ కర్తే హై ఏక్ అచ్చీ ఔర్ బడీ ఖబర్ కే సాథ్. ఏషియన్ గేమ్స్ మే జో భారతీయ కబడ్డీ కి టీమ్ హై మహిళాఓ కే బాద్ పురుషో నే భీ కమాల్ కర్ దియా ఔర్ ఇరాన్ కో హీ రొమాంచక్ ముకాబిలే మే 40-34 से हराकर स्वर्ण पदक अपने नाम कर लिया है. इसके साथ ही भारत ने एशियाई खेलों के इतिहास में पुरुष कबड्डी का अपना नवा गोल्ड मेडल जीत लिया है. फाइनल में भारतीय खिलाड़ियों ने शुरू से ही आक्रामक खेल दिखाया. ईरान ने कई मौकों पर कड़ी चुनौती पेश की, लेकिन भारतीय टीम ने दबाव के बीच शानदार संयम बनाए रखा और मुकाबले को निर्णायक पलों में जिस तरह से मुकाबला पहुंचा था वहां पर संयम बनाते हुए 40-34 से जीत दर्ज कर ली. पुरुष कबड्डी टीम 1990 से एशियाई खेलों का हिस्सा है और भारत ने अब तक खेले गए सभी संस्करणों में पदक जीता है. इस स्पर्धा में भारत के अलावा केवल ईरान ही एक ऐसा देश है जिसने स्वर्ण पदक जीता है, दूसरा कोई देश नहीं जिसने स्वर्ण पदक जीता हो भारत के अलावा ईरान के अलावा. ईरान ने 2018 में खिताब अपने नाम किया था जब भारत उस स्पर्धा में यानी उस टूर्नामेंट के उस संस्करण में कांस्य पदक जीत सका था और उसी संस्करण में महिला टीम भी गोल्ड मेडल जीत नहीं पाई थी, उसे रजत पदक से संतोष करना पड़ा था.
2: बट टुडे बोथ द मेन एंड द वुमेन हैव वन द गोल्ड मेडल एंड एज वी स्पीक देयर इन जापान द मेडल प्रेजेंटिंग सेरेमनी इज गोइंग ऑन द इन द मेन्स कबड्डी एंड Thailand and Chinese Taipei have shared a bronze medal. Meanwhile, of course, Iran had to settle for the silver and Team India winning the gold medal. The bronze medal is currently being distributed as we speak, and in a few moments from now, the Indian tricolor will be lifted high. The Indian national anthem will be ringing around and it will be giving goosebumps to all our players. By the way, this is not the only medal that India have won today. As we told you, the women's kabaddi team also won a gold today. Apart from that, we had a silver coming in the women's team event in the 50 meter three position rifle event. Apart from that, we had a silver medal coming in the men's marathon. Apart from that, in the squash arena, we saw Joshna Chinnappa and Senthil Kumar confirm a bronze medal for themselves in the mixed double event. And apart from that, we also have two silver medals lined up, which will be won tomorrow. They could be converted into gold. Anahat Singh has made it to the final of the women's singles in squash, and Abhay Singh has done the same in the men's singles.
1: अगर बात करें हम यहाँ पर ट्रैक एंड फील्ड की, तो भारत की नंदिनी कोंग ने एथलेटिक्स की 100 मीटर बाधा दौड़ में राउंड एक में शानदार प्रदर्शन करते हुए 13.48 सेकंड का समय निकाला और नंदिनी अपनी हीट में चौथे स्थान पर रही थी. लेकिन नंदिनी तक ही नहीं, अभी तमाम मुकाबले भारत के आने बाकी हैं. पारुल चौधरी आज एक्शन में नजर आएंगी, उनसे उम्मीदें भारत की क्योंकि पीछे भी उन्होंने एशियन गेम्स में कमाल किया है. इसके अलावा बात करें तो पुरुषों की 400 मीटर जो विशाल टीके वहां पर दिखाई देंगे, महिलाओं की 400 मीटर जो स्पर्धा है वहां पर प्राची और किरण दिखाई देंगी, जबकि पुरुषों के डेकेथलॉन में 400 मीटर हीट में तेजस्विन शंकर और तौफीक नौशाद नजर आने वाले हैं.
2: लेट अस टेल यू दैट द नगोया एथलेटिक्स स्टेडियम is drenched in water. There is a lot of water on the track from the visuals that we have been able to see, and hence, you know, all the athletes will have to adjust a little bit, and therefore the challenge will be strong. But then if you have to win the medal for your country, it won't be easy. Talking about men's decathlon, the 400 meter will be the fifth event which will be played in the decathlon. Currently the fourth event is going on. It is the men's high jump, and the good news is that Tejaswin Shankar, yes, the same Tejaswin Shankar who recently medaled up at the Commonwealth Games, has cleared the 2 meter mark and he would be gearing up again. Apart from that, let's go to the badminton court, where a slightly disappointing news that Ayush Shetty has lost to Chinese Taipei's Chow Tin Chin in the men's singles third round match. But the women have been holding their heads high. Unnati Hooda has won her match in the round three, and the pair of Gayatri Gopichand and Teresa Jolly have also advanced to round three. In a few moments from now, PV Sindhu will be in action against Japan's Tomoko Miyazaki. And we will be coming back with the updates in about an hour's time.
1: पदक तालिका पे भी एक नजर डाल लेते हैं दर्पण. पदक तालिका में देखें तो अभी सबसे ऊपर चीन है, उसने 105 गोल्ड, 39 सिल्वर और 37 रजत या 37 कांस्य पदक सहित 171 पदक जीते हैं. जापान उसके ठीक नीचे 31 गोल्ड, लेकिन फासला बहुत ज्यादा है, 37 उसके सिल्वर मेडल है जबकि 47 उसके कांस्य पदक के 125 पदकों के साथ दूसरे स्थान पर. कोरिया तीसरे स्थान पर, कुल 72 पदक है. जबकि भारत की बात करें 11वें पायदान पर, 4 गोल्ड, 11 सिल्वर और 13 ब्रॉन्ज समेत 28 पदक भारत के खाते में है. दोस्तों इस घंटे के अपडेट में इतना ही, अगले एक घंटे बाद फिर मुलाकात होगी. तब तक मुझे मोहम्मद शाहिद आजमी और दर्पण टिकिया को अनुमति दीजिए. धन्यवाद.
3: एशियन गेम्स 2026 आईची नगोया.
0: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు రెయిన్బో ఎఫ్ఎంలో ప్రత్యేక లైవ్ ఫోనిన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. శ్రోతలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402323-0030, 0402323-4821, 0402970-4715.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్నాక్ టైంలో మరి నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే, సందీప్ కిషన్ నటించిన సిగ్మా మూవీ 2 అక్టోబర్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి జాసన్ సంజయ్ డైరెక్షన్ వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ట్రెజర్ హంట్, అంతేకాకుండా క్రైమ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రాబోతోందట. ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు ఈ సినిమాకి. సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినొచ్చేద్దాం. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. కోర్ట్ ఫేమ్ హర్ష రోషన్ హీరోగా నక్షత్ర హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెల్ల కాగితం అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. హర్ష రోషన్, నక్షత్ర, దీపక్, అజయ్ వీళ్ళందరూ నటిస్తున్న ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి డైరెక్షన్ అందిస్తున్నారు. నందు సెవెరిగాన స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి విజయ్ పుల్గాని మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ మధ్యనే సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా తెల్ల కాగితం ఈవెంట్ అనేది జరిగింది. ట్రైలర్ లాంచ్ అద్భుతంగా జరిగింది. అయితే మరి ఈ సినిమాకి రిలీజ్ డేట్ అక్టోబర్ 2న, మరి ఆ మూవీ ఎలా ఉండిపోతుంది అనేది స్క్రీన్ ప్లే చూసే వరకు మనకి తెలియదు అనమాట. ప్రస్తుతానికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఇప్పటి వరకు స్నాక్ టైంలో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ విన్నారు కదా, మరి 5 o'clock న్యూస్ అప్డేట్స్ విందాం. న్యూస్ తర్వాత లేటెస్ట్ మూవీ సాంగ్స్ ప్లే చేస్తాను తాజా ట్యూన్స్ లో. మీరు మాత్రం వింటూనే ఉండండి AIR FM Rainbow 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అని పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జనగాంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దసరా నాటికి 2,18,000 ఇందిరమ్మ ఇళ్లు పూర్తవుతాయని, వాటన్నింటినీ అర్హులైన పేదలకు ఇచ్చి తీరుతామన్నారు. ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణ రేపు కేరళంలో పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు మాతా అమృతానందమయ్యి మఠంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బలరాంపురం SUT అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. నరేంద్ర మోడీ 25 ఏళ్ల పాలనా స్ఫూర్తితో సికింద్రాబాద్లోని 50 అంగన్వాడీలను ఆధీకరించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఫ్లోరింగ్, పెయింటింగ్స్, టీవీలు, యూనిఫార్మ్లు, లెర్నింగ్ కిట్లు కల్పిస్తూ పేద పిల్లలను ఆకర్షించేలా వీటి తీర్చిదిద్దామని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి వీర్నారి చాకలెల్లమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిరాభవన్లో జరిగిన కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార సంఘం మహాసభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం కులవృత్తులకు అండగా ఉంటుందని, బీమా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులు ఉన్నాయి. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ ఫామ్ హౌస్ డ్రామా అని, ఇది కేవలం మాటల ప్రభుత్వమే తప్ప చేతలు శూన్యమని ఆమె విమర్శించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఫైనల్లో ఇరాన్పై 40-34 తేడాతో ఘనవిజయం సాధించి స్వర్ణ పథకం సాధించింది. 2026 ఆసియా క్రీడల్లో భారత్కు ఇది 4వ స్వర్ణం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_HVDని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ లో మరి నెక్స్ట్ ఫస్ట్ నేను ప్లే చేయబోతున్నటువంటి పాట ది పారడైజ్ మూవీ నుంచి ఏషనాగుల. ఈ పాటని అబ్దుల్లా జాంగిరెడ్డి ప్రభా పాడారు. కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ అందించిన ఈ పాటకి అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. సో ఈ ట్రాక్ ఇప్పుడు మీకోసం, వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో నేను ప్లే చేస్తున్న నెక్స్ట్ సాంగ్ మా ఇంటి బంగారం మూవీ నుంచి తస్సా దియా. చిన్మయ శ్రీపాద పుణ్యసెల్వ పాడిన ఈ పాటకి రెహమాన్ లిరిక్స్ అందించారు, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినొచ్చేద్దామా?

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు రెయిన్బో ఎఫ్ఎంలో ప్రత్యేక లైవ్ ఫోనిన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. శ్రోతలు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323-0030, 0402323-4821, 0402970-4715.

తాజా ట్యూన్స్ లో మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట చెన్నై లవ్ స్టోరీ నుంచి హొయిలా హొయిలా. సాహితీ చాగంటి ధనుంజయ్ సీపన పాడినటువంటి ఈ పాటకి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు, మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు.

తాజా ట్యూన్స్ లో మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఏ మూవీ నుంచి మనసా వాచ. ఎస్పి చరణ్ కెఎస్ చిత్రమా పాడిన ఈ పాటకి శ్రీహర్ష యమని లిరిక్స్ అందించారు, హష్మ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

చూస్తూ చూస్తూ ఉండగానే స్టూడియోలో క్లాక్లో టైం 5:40కి దగ్గరగా ఉంది. 2 o'clock నుంచి కంటిన్యూగా నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను, బట్ టైం మాత్రం ఎప్పుడు మన కోసం ఆగదు కదండి, అలా ఫాస్ట్గా పరుగులు పెడుతూనే ఉంది. ఒక్కసారిగా ఆలోచిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, 2026 సెప్టెంబర్ నెల కూడా అయిపోయింది, అక్టోబర్ వచ్చేస్తుంది, ఇంకా 27కి జస్ట్ 3 months మాత్రమే ఉందా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికే మీరు అనుకున్న లక్ష్యాలని సాధించేశారా, సాధించే క్రమంలో ఉన్నారా, కానీ సాధించలేదు అనే నిరాశలోకి మాత్రం వెళ్ళిపోకండి, ఎందుకంటే మనకి ఇంకా 3 నెలలు టైం ఉంది. టైం ఉంది కాబట్టి ఆ విలువైన సమయాన్ని ఉపయోగించుకుని ప్రయత్నిస్తే ఏమో, ఇంతకాలం అవ్వనిది మరి ఈ 3 నెలల్లో సాధించి మనం చూపించవచ్చు కదా. నేను కూడా మీలాగే ప్రయత్నం చేస్తూ ఉంటాను, మరి అందరం ప్రయత్నం చేస్తేనే అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఎప్పుడూ ఆశ అనేది మనం మన మనసులోంచి వెళ్ళిపోకూడదు, సో ఆ దారిలోనే మనం అందరం వెళ్దాం. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ షోతో మళ్ళీ మీ ముందర ఉంటాను, అంతవరకు ఎప్పుడూ చెప్తాను కదా నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, నవ్వుతూ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యం కావాలి అంటే నవ్వుతూనే ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని మర్చిపోకండి. వింటూనే ఉండండి AIR FM రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఇప్పుడు ఇది మన చట్టం కార్యక్రమంలో భాగంగా అక్రమ నిర్మాణాలు ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. అక్రమ నిర్మాణాలు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. నమస్కారం అండి బాబ్జీ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: అసలు ఈ అక్రమ నిర్మాణాలని ఎలా నిర్ధారిస్తారు?
1: అక్రమ నిర్మాణాలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే మనది కాని స్థలంలో, అది గవర్నమెంట్ది కావచ్చు, నాలా కావచ్చు, చెరువు కావచ్చు, ఇంకొకరిది కావచ్చు, అక్కడికి వెళ్ళి కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం కనుక చేపడితే అది ఇల్లీగల్. అక్రమ నిర్మాణాలు ఏమిటి అంటే ఒక అథారిటీ ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి మనం ఎవరికో అప్రోచ్ అవుతాము, వాళ్ళు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ అనో ఏదో ఇస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ సిటీ. అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఇప్పుడు ట్రైఫర్ కేట్ అయింది కాబట్టి జిహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీ ఇలా అయినాయి. ఇవి కాకుండా ఇంకా అర్బన్ లోకల్ బాడీస్ అంటారు,
0: మున్సిపాలిటీస్,
1: గ్రామ పంచాయతీలు అయినా సరే, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బిల్డింగ్కి కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్కి కాకుండా అతిక్రమించి మనం ఏదైనా చేస్తే దాన్ని కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని అంటారు. అంటే మీది కాని స్థలంలో మీరు కట్టినా, మీకు ఇచ్చిన పర్మిషన్ని అతిక్రమించి కట్టినా, ఇవి రెండు కూడా ఇల్లీగల్ అని అంటారు అన్నమాట.
0: సాధారణంగా ఇల్లి అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, అక్రమ నిర్మాణాలు ఏముంటాయి?
1: సాధారణంగా మనము సపోజ్ నా స్థలం అనుకుంటాను, నేను మున్సిపల్ కార్పొరేషన్ని అప్రోచ్ అవుతాను, ప్లాన్ అప్రూవల్ చేయించుకుంటాను. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మన రాష్ట్రంలో టీజీ బీపాస్ అనేటువంటి ఒక ఫెసిలిటీ, యాప్ బేస్డ్ ఫెసిలిటీ. దీని ప్రకారం ఏంటంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అప్లికేషన్ ఓపెన్ చేసుకుని మనం సబ్మిట్ చేయాల్సినటువంటి డిటెయిల్ని సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా అప్రూవల్ వస్తుంది. దట్ ఈస్ ప్రొవిజనల్ అప్రూవల్, అంటే టెంటేటివ్గా అప్రూవల్ ఇస్తారండి. అది మళ్ళీ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్స్.
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని,
1: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగానే ఇది కూడా త్వరగా, అంటే అంతకుముందు ఒక గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగితే టైం అవుతుందని, ఇటువంటివన్నీ కూడా బైపాస్ చేయడం కోసం, అంటే కర్టైల్ చేయడం కోసం ఈ టీజీ బీపాస్ అనేది తీసుకొచ్చారు.
0: అంటే పెరుగుతున్న సాంకేతికతను పూర్తిగా వినియోగించుకునే విధానం,
1: వినియోగించుకోవడం. అంటే పాత పద్ధతుల్లో డిలేస్ ఉంటాయి కాబట్టి ఇది త్వరితగతిని కంప్లీట్ చేయడం కోసం ఉద్దేశించబడినటువంటి ఒక ఫెసిలిటీ.
0: సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కి నిజ నిర్ధారణకు వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్ గా ఉంటే ఆ పర్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది.
1: ఆన్ రికార్డ్ ఆన్ గ్రౌండ్ రెండు ఒకటేగా ఉండాలి. మీకు ఇచ్చినటువంటి బిల్డింగ్ పర్మిషన్లో మీకు ఏదో, ఉదాహరణకి నేను చెప్తాను, ఒక 200, 230, 40, 50 గజాల లోపల మీకు ఒక స్టిల్ట్ ఫర్ పార్కింగ్, స్టిల్ట్ అంటే పార్కింగ్,

0: తర్వాత 2 అప్పర్ ఫ్లోర్స్ 3 అప్పర్ ఫ్లోర్స్, దాన్ని అతిక్రమిస్తే 2 కాకుండా 3 కాకుండా కడితే అది అతిక్రమణ. అక్రమ నిర్మాణం అంటే అతిక్రమణించడమే. తర్వాత సెట్ బ్యాక్స్ అంటారు, అంటే ఆ ఇంటికి ముందు, కట్టబోయే ఇంటికి ముందు ఉన్నటువంటి రోడ్డు విడ్తిని బట్టి మీకు సెట్ బ్యాక్స్ ఇస్తారు. ముందు ఎంత ఉండాలి, మూడు వైపులు ఎంత ఉండాలి, చెట్లు ఎన్ని నాటాలి, తర్వాత ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎన్ని ఉండాలి, ఇవన్నీ కూడా దానిలో పొందుపరుస్తారు. ఇది బిల్డింగ్ పర్మిషన్లో వీటిని పట్టించుకోకుండా వీటిని అతిక్రమిస్తే అప్పుడు అది అతిక్రమణ అవుతుంది.
1: ముఖ్యంగా గమనిస్తుంటాం బాబ్జీ గారు, సెట్ బ్యాక్స్ ని పాటించకుండా నా రూమ్ సైజ్ పెరుగుతుందనో, మాక్సిమం ప్లేస్ ని కట్టుకుంటూ వీళ్ళకి వెంటిలేషన్ సమస్య వచ్చేసి పక్కింటి వాళ్ళకు కూడా వెంటిలేషన్ సమస్య కలిగించే సందర్భాలు చూస్తుంటాం. అలాంటి సమయాల్లో ఎలా అప్రోచ్ కావాలి, దీని రిడ్రెసల్ మెకానిజం ఏంటి?
0: నైబర్స్ కానీ కన్సర్న్డ్ సిటిజన్స్ కానీ, ఆ ఏరియాకు ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, ఎవరైనా సరే దాన్ని మా మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావచ్చు. వ్రాతపూర్వకంగానే వెళ్ళి మౌఖికంగా కానీ చెప్తే వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇటువంటి డీవియేషన్స్ కనుకైతే నిర్మాణంలో, ఒకటి దాని మీద సివిక్ ఫెసిలిటీస్ మీద, జనరల్ ఎన్విరాన్మెంట్ మీద కూడా, ఉదాహరణకి సపోజ్ పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఫ్లోర్స్ కడితే ఎక్కువ మంది ఇన్మేట్స్ దానిలోకి వస్తారు, ఎక్కువ 2-వీలర్స్ 4-వీలర్స్ వస్తాయి, ఆ రోడ్డు మీద ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది, ఎమర్జెన్సీలో మీకు బయటకు వెళ్ళడానికి రావడానికి, ఫైర్ సర్వీస్ ఎవరైనా కనుక ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్ రావడానికి, అది కాకుండా మీకు వెంటిలేషన్ తగ్గిపోతుంది. అంటే సెట్ బ్యాక్స్లో చుట్టూ ఇంతింత ప్లేస్ ఇవ్వాలని వదిలిపెట్టాలంటే, ఎందుకంటే ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ కోసం, గాలి కోసం, వెలుతురు కోసం, దాన్ని ఏన్షియంట్ లైట్ అంటారు. అంటే ఇంతకాలంగా నాకు లైట్ వస్తుంది, ఇప్పుడు ఈ పక్కన అతను వచ్చి ఇతను కట్టడం వల్ల, కట్టడం వల్ల మూసుకుపోయిందని అతను వెళ్ళొచ్చు ఎక్కడికి. ఇది కాకుండా వాటర్, గ్రౌండ్ వాటర్ ఉందనుకోండి, ఇతను కనుక అవసరానికి మించి అతిక్రమించి కడితే ఎక్కువ గ్రౌండ్ వాటర్ని డ్రా చేయడం వల్ల పక్క వాళ్ళకి డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా, ఎలక్ట్రిసిటీ లోడ్ సరిపోక ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్స్ అయిపోతాయి. ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్స్ అయిపోతే మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి, దానికి మళ్ళీ ఎలక్ట్రిసిటీ వల్ల ఆ ఏరియాలో డెవలప్మెంట్ చార్జెస్ అనే అదనంగా ఇస్తారు. ఇదంతా చైన్ రియాక్షన్. అండ్ డ్రైనేజ్ అండ్ సివరేజ్కి కూడా కనెక్షన్ ఒకటి ఉంటుంది. వాళ్ళు అంత సివరేజ్ని ఇది హ్యాండిల్ చేస్తుంది, ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్, అది కూడా కొంచెం కష్టమే. ఇవన్నీ ఒకటి కాదు, 2 కాదు 3 కాదు, దాదాపు ఒక 2 డజన్ల ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఒక్క వ్యక్తి కనుక అతిక్రమించి నిర్మాణాలు చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కాకుండా ఆ వీధిలో ఉన్న వాళ్ళకి, ఆ కమ్యూనిటీలో నివసించే వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి.
1: బాబ్జీ గారు, ఈ అక్రమ నిర్మాణాల పట్ల ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాచారం ఇచ్చి సంబంధిత అధికారులకు తెలియపరిచినట్లయితే, అది మౌఖికంగా కానీ, రాతపూర్వకంగా కానీ, ఒక వార్తారూపకంగా కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే అధికారుల చర్యలు ఏ విధంగా ఉంటాయి?
0: ఫస్ట్ ఏం చేస్తారు జనరల్గా జీహెచ్ఎంసీ వాళ్ళు, స్టాప్ వర్క్ అనేటువంటి ఒక నోటీస్ ఇస్తారు, ఫాలోడ్ బై ఒక వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ నోటీస్ని అందుకున్న తర్వాత ఆ ఇంటి ఓనర్, ఇంటి యజమాని ఎవరైతే కడుతున్నాడో, లేకపోతే కాంట్రాక్ట్కి ఇచ్చుండొచ్చు, మేస్త్రికి ఇచ్చుండొచ్చు, ఎవరికైనా ఇచ్చుండొచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాన్ అప్రూవల్ తీసుకొని కమర్షియల్గా కట్టేస్తుంటారు, స్టిల్ట్ని షాపింగ్ కాంప్లెక్స్కి ఇచ్చేస్తుంటారు, పార్కింగ్కి వాడకుండా ఇంకొక దానికి వాడేస్తుంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వచ్చి చూడాల్సిన బాధ్యత. ఫస్ట్ స్టాప్ వర్క్ నోటీస్ ఇస్తారు, స్టాప్ వర్క్ నోటీస్ ఇచ్చిన తర్వాత వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. ఒకవేళ గనక వాళ్ళు వినకపోతే మున్సిపల్ అథారిటీస్కి ఏ హక్కు ఉంటుందంటే ప్రాపర్టీని సీజ్ చేసే హక్కు ఉంటుంది. ఒకవేళ అప్పటికే గనక కట్టేసి ఉంటే దాన్ని డెమాలిష్ చేసే హక్కు ఉంటుంది. ఇన్ని రకాల స్టాట్యుటరీ పవర్స్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అండ్ అబోవ్ వీళ్ళకందరికి కూడా ఈ హక్కులు ఉంటాయన్నమాట, అది వాళ్ళ బాధ్యత.
1: ఇది కేవలము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం పొందడం వరకే మార్గముందా, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా, ముందుగా ఆపడం బెటర్. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత అతనికి ముందుగా చెప్పి అతన్ని కరెక్ట్ చేయకపోతే అతను కూడా నష్టపోతాడు, ఎవరు నిర్మాణం చేసే అతను వ్యక్తి కూడా నష్టపోయే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ మున్సిపల్ అథారిటీ లెవెల్లోనే కంప్లైంటో లేకపోతే గ్రివెన్సో వచ్చిన వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని కరెక్షన్ చేసి లేదంటే ఫైన్ వేసో. ఇక్కడ రెగ్యులరైజేషన్ ఉండదు, ఇంకా డీవియేషన్స్కి రెగ్యులరైజేషన్ ఉండదు. అది వదిలిపెడితే మీరు అన్నది ఏంటి, ఇది కాకుండా మున్సిపల్ అథారిటీస్ కాకుండా ఇంకా వేరే లెవెల్ రిడ్రెసల్ ఆఫ్ గ్రివెన్స్ ఏదన్నా ఉందంటే సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు. మున్సిపాలిటీ వినకపోతే మున్సిపాలిటీ అఫీషియల్స్ని పార్టీ కూడా చేయొచ్చు. ఒకవేళ అది అపార్ట్మెంట్స్ కనుకైతే, ఒకవేళ ఫ్లాటో అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు కనుక వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా చూసి వాళ్ళ

0: కూడా ఇటువంటి ఈ మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా డిప్రైవ్ అవుతారు కదా. వాళ్ళైనా కోర్టుకు వెళ్తారు, లేదంటే కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తారు, లేకపోతే ఈ అక్రమ కట్టడం ఆపకుండా కనుక కంటిన్యూ చేస్తే కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ పిటిషన్ అంటారు, రిట్ ఆఫ్ మాండమస్ అంటారు, అగెన్స్ట్ ద గవర్నమెంట్, అగెన్స్ట్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ అండ్ బిల్డర్ మీద, కాంట్రాక్టర్ మీద, ఓనర్ ఆఫ్ ది ప్లాట్ మీద, ల్యాండ్ ఓనర్ను, వాళ్ళందరి మీద వాళ్ళందరినీ కూడా పార్టీలు చేసి వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి అగెన్స్ట్కి వెళ్ళొచ్చు. ఇది కాకుండా ఒక పెద్ద బిల్డింగ్ ఏదో స్ట్రక్చర్ వస్తుంది కాంప్లెక్స్ లాంటిది, ఆ కాంప్లెక్స్ ఆ స్ట్రక్చర్ వల్ల గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోవచ్చు, లేకపోతే ఇంకొక ప్రాబ్లం రావచ్చు, అప్పుడు పిల్లు కూడా వేయచ్చు.
1: పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్
0: వేసే అవకాశం ఎవరికి ఉంటుందో వాళ్ళకే, అంటే డైరెక్ట్గా కన్సర్న్డ్ పార్టీ పిల్లు వేయడానికి లేదు, అఫెక్టెడ్ పార్టీ సింగులర్గా వెళ్ళి వేయడానికి లేదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వేరే వాళ్ళు వెళ్ళచ్చు.
1: అంటే సమాజానికి జనరల్గా అందరికీ ఉపయోగకరంగా ఉండాలి, నష్టం జరగకూడదు అన్న భావనతో వేయచ్చు.
0: వేయచ్చు.
1: మనము తరచుగా గమనిస్తూ ఉంటాము, వార్తల్లో కూడా చూస్తుంటాము, ఒక అపార్ట్మెంటు బ్యాంక్ లోన్ ప్రాసెస్ చేసుకొని జీతంలోంచి ఈఎంఐ కట్టుకుంటూ కొన్నాము, ఆ తదనంతరము దానికి సరైన పర్మిషన్స్ లేక దాన్ని కూల్ చేయడానికి అధికారులు వచ్చారని, మేము అన్ని విధాలుగా సరిగ్గా ఉన్నప్పటికీ మాకు లోన్ శాంక్షన్ అయిపోయి మేము అపార్ట్మెంట్ కొన్నప్పటికీ మాకు ఈ అవస్థ వచ్చింది అని అంటూ బాధపడే వాళ్ళని గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్లు కానీ ఫ్లాట్లు కానీ కొనేటప్పుడు కొనుగోలుదారు మీరు అన్నట్టు ముందు జాగ్రత్త చర్యగా ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని పూర్తిగా సాటిస్ఫై అయ్యి ఆ తర్వాత కొనాలంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్న. జనరల్గా అపార్ట్మెంట్స్ అనగానే నోటిఫై చేస్తారు, మంచి మంచి కలర్లు బ్రోషర్స్ వేస్తారు, సరే ఏరియా మంచిది బాగానే ఉందని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిందంటే టైటిల్ ఆఫ్ ద ల్యాండ్, ఆ పేపర్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఇస్తారు, అది ఈయన పేరు మీద ఉందా, అంటే ఎవరు ఎవరైతే అమ్ముతున్నారు, అమ్మే వ్యక్తి అతను బిల్డరో కాంట్రాక్టరో ఎవరు అతని పేరు మీద ఉందా, ల్యాండ్ క్లియర్గా ఉందా, అది అసైన్డ్ ల్యాండా, చెరువుల్లో కట్టారా, కాలువల పక్కన కట్టారా, ఇది చూసుకోవాలి. ఎఫ్టీఎల్లో కనుక కడితే నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్లో వస్తారు, ఎందుకంటే వాటర్ పబ్లిక్ ప్రాపర్టీ, ఫారెస్ట్ పబ్లిక్ ప్రాపర్టీ, రోడ్స్ పబ్లిక్ ప్రాపర్టీ, వాటిని ఎన్క్రోచ్ చేయడానికి అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఫ్లాట్స్ కొనేవాళ్ళు ఇంకా చూడవలసింది ఏంటంటే వాటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఇచ్చినారా, ఫైర్ సేఫ్టీ క్లియరెన్సెస్ ఇచ్చారా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏమైనా ఇచ్చినారా. అన్నిటికీ అన్ని కాదు వర్తించు, కొన్నిటికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్దవి, ఒకవేళ హై రైజ్ ఇది బిల్డింగ్స్ కనుకైతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఏమైనా ఆ జోన్లోకి వెళ్తే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారా, ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చినారా, ఇంతకంటే ముందు అన్నిటికంటే ముందు అసలు దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా, జిహెచ్ఎంసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు.
1: ఒక సామాన్యుడికి తక్కువ ధరకు వస్తుందనో ఆఫర్లు ఇస్తున్నాడనో ఇలాంటి వాటికి మోసపోకుండా ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక నిష్ణాతుడైన ఒక అడ్వకేట్ కానీ ఈ సంబంధిత రంగంలో నిష్ణాతులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పక్కా లీగల్ అడ్వైస్ తీసుకున్నట్లయితే ఆ తర్వాత ముందుకెళ్ళడానికి దారి సుగమం అవుతుందంటారా?
0: ఖచ్చితంగా. అన్ని లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంటో ఫ్లాటో లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఒక ఫ్లోరో కొంటున్నప్పుడు ఒక 10,000, 5,000, 15,000, 20,000 దాని వాల్యూని బట్టి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఈ పేపర్లన్నీ ఇస్తే అతను లీగల్ అడ్వైస్ ఇస్తారు. లేదా కాస్త అవగాహన ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇంతకుముందు ఫ్లాట్ కొన్నవాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళనన్నా అడగాలి వాళ్ళు ఏం ప్రొసీజర్ ఫాలో కావాలి. ముఖ్యంగా చెరువు ఉందా, కాలువ ఉందా, రోడ్డు ఉందా, అసైన్డ్ ల్యాండా, ఫారెస్ట్ ల్యాండా, ఇది చూసుకోవాలి. తర్వాత బిల్డింగ్ వైలేషన్ లేకుండా అన్ని కరెక్ట్గా వచ్చిందా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిందా, అది నిజమా కాదా. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఫేక్ చేసి ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి, దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఒక లీగల్ మ్యాగజిమ్ ఉంది, విజిలెంటిబస్ నాన్ డ్యూరెంటిబస్ జ్యూరా సబ్వీనియన్స్ అని ఒక లీగల్ మ్యాగజిమ్. దానిలో ఏంటంటే చట్టం ఎప్పుడు జాగరూకతతో మేలుకొని ఉండే వాళ్ళకి మాత్రమే మేలు చేస్తుంది, నిద్రపోయే వాళ్ళకి చట్టం మేలు చేయదు. కాబట్టి నిద్రపోకుండా మేల్కొని ఇవన్నీ తెలుసుకొని కష్టపడిన సొమ్ము, లోను, ఇంకేదో ఆస్తులమ్మో కొనుక్కున్న తర్వాత ఈ ఇబ్బందులు పడకూడదని,
1: చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోకుండా
0: ఏం ప్రయోజనం,
1: ముందుగానే జాగ్రత్త పడడం మంచిదంటే. చివరిగా ఒక ప్రశ్న అడ్వకేట్ గారు, ఒక చిన్నపాటి డీవియేషనో లేదంటే ఒక పైన పెంట్ హౌస్ లాంటిది ఏదో వేసుకుంటారు, అది ఇచ్చిన పర్మిషన్ దాటి కొంత కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, లేదు మీరు అన్నట్టు స్టిల్ట్లో అంటే పార్కింగ్లో పూర్తిగా పార్కింగ్ వదలకుండా కొంత భాగాన్ని ఒక రూమ్ కిందనో వాచ్మెన్ రూమ్ కిందనో, ఒరిజినల్ ప్లాన్లో ఉండదు అది కానీ చేసుకుంటారు, ఇలాంటి కన్స్ట్రక్షన్స్ని ఇతరులకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉన్న వాటిని క్రమబద్ధీకరించే వ్యవస్థ ఏమైనా ఉందా, చేసుకోవచ్చా?
0: 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వమే ఇటువంటివి ఏమైనా ఉంటే

0: మీరు చేసుకోండి అంటే టోటల్ డీవియేషన్ ఉండకూడదు. విత్ ఇన్ ది పర్మిటెడ్ ఫోర్ వాల్స్ లోపల స్మాల్ డీవియేషన్స్ ఏమైనా ఉంటే మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే నిజాయితీగా చేసేస్తాం.
1: కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా

ఇప్పటి వరకు ఇది మన చట్టం కార్యక్రమంలో భాగంగా అక్రమ నిర్మాణాలు ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

వాట్ అ సాంగ్ టు స్టార్ట్ ది షో. హాయ్ హలో హైదరాబాద్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికి నమస్కారం. ఎస్, ఇట్స్ సాటర్డే. ఫైనల్లీ వీకెండ్. నిమజ్జనలో చాలా అలసిపోయి ఉంటారు కదా, నిన్న అంత నిమజ్జనలో డ్యాన్సులు చేసి లేదంటే చాలా గంటలు వెయిట్ చేసి నిమజ్జనం చేసి ఎంతో అలసిపోయి ఉండే ఉంటారు, రైట్? అయితే మీరు రిలాక్స్ మోడ్లో ఉన్నా, చిల్ మోడ్లో ఉన్నా, అలసిపోయి ఉన్నా, బయట హ్యాంగ్ అవుట్ చేస్తున్నా, మీ మూడ్ని రిఫ్రెష్ చేయడానికి మన ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz ఎప్పుడు రెడీగానే ఉంటుంది. ఇది జెన్ జీ, నేను మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం. మీ సాటర్డే ఈవినింగ్స్ని ఫుల్ ఆన్ ఫన్ మ్యూజిక్ అండ్ పాజిటివ్ వైబ్స్తో ఫిల్ చేయడానికి వచ్చేసాను. సో డోంట్ గో ఎనీవేర్, దిస్ ఈజ్ యువర్ టైమ్, యువర్ వైబ్, యువర్ రెయిన్బో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది జెన్ జీ యువ ప్రోగ్రాంలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. అయితే ఈరోజు మన జెన్ జీ షోలో టాపిక్ వచ్చేసి ఫోమో వర్సెస్ జోమ్. ఏంటిది హారిక, ఏం మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? ఇప్పటికీ మన టాపిక్ ఏంటి అనేది మన జెన్జీకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఫోమో అంటే నథింగ్ బట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వర్సెస్ జోమో అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అయితే మనలో చాలామందికి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నామా లేదా పక్క వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని ఫీల్ అయ్యి స్ట్రెస్ అయ్యి బాధపడుతున్నామా లేకపోతే స్ట్రెస్ తీసుకుంటున్నామా, ఏం చేస్తున్నాం, ఇది మన ఈరోజు డిస్కషన్. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది జెన్ జీ యువ షోలో రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ విన్నిద్దాం, తర్వాత ఒక చిన్న ప్రోమో, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

స్టూడియో క్లాక్ల సమయం 6:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 బీయింగ్ హెల్డ్ ఇన్ జపాన్ పీరియాడిక్ ఎఫ్ఎం అప్డేట్స్ వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. మనం ఉన్నది జెన్ జీ యువ ప్రోగ్రాంలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ల సమయం 6:42 దాటి 23 సెకండ్లు కావస్తుంది. సో ఇందాక మనం ఫోమో వర్సెస్ జోమో అని మాట్లాడుతున్నాం కదా. అసలు ఫోమో అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇంకొకళ్ళకి జరుగుతున్న లైఫ్ని చూసి నేను మిస్ అవుతున్నానేమో అని ఫీల్ అవ్వడం. ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్ళారు, నేను వెళ్ళలేదు. ఇన్స్టాలో అందరికీ పర్ఫెక్ట్ లైఫ్ ఉంది, నాకు మాత్రం బోరింగ్ లైఫ్ ఉంది. ఆ సోషల్ మీడియాలో అందరికీ హైలైట్స్, మన లైఫ్లో మాత్రం బిహైండ్ సీన్స్. ఇది ఫోమో. మీ అందరికీ ఒక క్వశ్చన్, మీరు లాస్ట్ టైం ఎప్పుడు ఈ ఫోమో అనేది ఫీల్ అయ్యారో గుర్తుందా? అసలు ఈ ఫోమో వల్ల ఏం జరుగుతుంది? ఏం లేదండి. ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది, కంపారిజన్, పక్కన వాళ్ళతో కంపారిజన్, వాళ్ళ లైఫ్తో కంపారిజన్, సెల్ఫ్ డౌట్ ఎక్కువ అవుతుంది. దీంతో ఉన్న హ్యాపీనెస్ అంతా తగ్గిపోతుంది. మనకి ఉన్న బ్లెస్సింగ్స్ మర్చిపోతాం. ఎందుకంటే మనం కంపేర్ చేస్తున్న లైఫ్ రియల్ కాదు, అది ఫిల్టర్డ్ వర్షన్. మన లైఫ్లో ఫిల్టర్స్ పెట్టాల్సింది ఫోటోస్కి కాదు, థాట్స్కి. సరే, ఇది ఫోమో అయిపోయింది. మరి జోమో అంటే ఏంటి అంటే, జాయ్ ఆఫ్ మిస్సింగ్ అండ్ అంటే మనకు అవసరం లేని థింగ్స్ని మిస్ అవ్వడంలో హ్యాపీనెస్ కనుక్కోవడం. అదెలా హారిక అనేసి అంటారా, పార్టీకి వెళ్ళకపోయినా ఇంట్లో ఫీస్ ఎంజాయ్ చేయడం, ఫోన్ పక్కకి పెట్టి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. అయితే మీకు క్వశ్చన్, మీరు లాస్ట్ టైం ఫోన్ లేకుండా హ్యాపీగా ఉన్న మూమెంట్ ఎప్పుడు అనేది ఏమన్నా గుర్తుందా? సో ఈ జోమో వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, సెల్ఫ్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది, రియల్ హ్యాపీనెస్ ఉంటుంది. దీనివల్ల రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. మిస్ అవ్వడం అంటే లాస్ కాదు, సమ్ టైమ్స్

0: అది పీస్. చిన్న టిప్, సమ్టైమ్స్ సోషల్ మీడియా డీటాక్స్ ట్రై చేయండి, మీ టైం ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. ఒక చిన్న ప్రోమో వినేద్దాం, తర్వాత మళ్ళీ ఒక సాంగ్ విందాం, తర్వాత నేను మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz.
1: హైదరాబాద్, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.

శ్రోతలకు నమస్కారం. వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు రెయిన్బో ఎఫ్ఎంలో ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. శ్రోతలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402323-0030, 0402323-4821, 0402970-4715. ఐ రిపీట్, 0402323-0030, 0402323-4821, మరియు 0402970-4714.

అయితే మనం ఫోమో అండ్ జోమో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లైఫ్లో ఫోమో జోమో రెండు కావాలి. ఫోమో ఏం చేస్తుందంటే మనల్ని పుష్ చేస్తుంది ట్రై చేయడానికి, ఎదుటి వాళ్ళు చేసే అచీవ్మెంట్ని ట్రై చేయడానికి, అట్లీస్ట్ వర్కౌట్ చేయడానికి ఇన్ ఏ పాజిటివ్ వే. అదే జోమో ఏం చేస్తుందంటే కామ్ డౌన్ చేస్తుంది ఎంజాయ్ చేయడానికి. లైఫ్ అనేది ఎప్పుడు రేస్ కాదు, జర్నీ అందరి అందరి పాత్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కంపేర్ చేయకండి. రిమెంబర్ మీరు మిస్ అయ్యేవి అన్నీ ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంజాయ్ చేసేవి చాలు. సో స్టే హ్యాపీ, స్టే రియల్ అండ్ స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. ఇది జెన్జీ ప్రోగ్రామ్. నేను మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఓ బ్యూటిఫుల్ ట్రాక్ వినేద్దాం. 7 o'clock అనువంతా విందాం, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతా. నా మేనేజర్ నేను చేసే వర్క్ మీద కొంచెం ఎక్కువే ఫోకస్ చేస్తాడు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఐఎమ్ ష్యూర్ దట్ అట్లీస్ట్ ఫ్యూ ఆఫ్ యూ, ఎస్పెషలీ దోస్ ఇన్ ద కార్పొరేట్, క్యాన్ డెఫినెట్లీ రిలేట్ టు దిస్. ఒక టీంలో అందరికీ సేమ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళందరికీ ఆల్మోస్ట్ సేమ్ వర్క్, సేమ్ డెడ్లైన్స్ ఉంటాయి. కానీ కొన్నిసార్లు మేనేజర్ది ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అందరి నుంచి సేమ్గా ఉండవు. కొందరు ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే గుడ్ జాబ్ అని అంటారు, బట్ అదే టాస్క్ని ఆల్మోస్ట్ అలాగే కొంతమంది చేస్తే మాత్రం దిస్ ఇస్ గుడ్ బట్ ఐఎమ్ షూర్ యూ కెన్ మేక్ దిస్ బెటర్ అని అంటారు. కొంతమంది జస్ట్ వాళ్ళ రెగ్యులర్ వర్క్ కంప్లీట్ చేస్తే చాలు, వాళ్ళని ఏమీ అడగరు. కానీ కొంతమంది మాత్రం వాట్ ఎల్స్ కెన్ యూ టేక్ అప్ అని అడుగుతారు. కొందరి ప్రెజెంటేషన్ చూసి లుక్స్ గుడ్ అని చెప్పి వదిలేస్తారు, బట్ కొందరికి మాత్రం నెక్స్ట్ టైం ట్రై టు మేక్ ద విజువల్స్ మోర్ అపీలింగ్ అని, లేదా ట్రై టు మేక్ ఇట్ మోర్ ఎంగేజింగ్ అని సజెషన్స్ ఇస్తారు. ఇనీషియలీ మనం ఇంప్రూవ్ అవ్వాలి, మన మంచి కోసమే చెప్తున్నారు కదా అని అనుకుంటాం, దాన్ని ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటాం. కానీ ప్రతిసారి పక్కన వాళ్ళకి ఏం చెప్పకుండా మనకు మాత్రమే చెప్తుంటే, మనని మాత్రమే ఇంకా ఏం చేయగలవు అని అడుగుతుంటే, అసలు ఎందుకు నాకే చెప్తారు, ఎందుకు ప్రతిసారి నన్నే అడుగుతారు అనే థాట్ మనకి డెఫినెట్గా వస్తుంది. ఇంకా అప్పుడు మనం స్లోలీ దాని ఫీడ్బ్యాక్ అంటే ఎక్కువ ఒక ప్రెషర్ లాగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. హే, కాఫీ బ్రేక్? నువ్వు వెళ్ళరా, నాకు కొంచెం పనుంది. అదేంటి, జస్ట్ ఇప్పుడే కదా మంత్లీ స్టాండప్ కాల్ అయిపోయింది, అన్ని క్లోజ్ చేశాం కదా, మరి ఇప్పుడే అంత అర్జెంట్ వర్క్ ఏముంది? I need to send the updates to the client also. Okay, దానికి ఎంతసేపు అవుతుందని? ఓన్లీ ఆ డెక్ని మెయిల్ చేయడమే కదా. యాక్చువల్లీ నేను డెక్ ప్రిపేర్ చేసి క్లయింట్కి పంపాలి. ప్రిపేర్ చేయడం ఎందుకు? ఇప్పుడే స్టాండప్ కోసం చేసిన డెక్ ఉంది కదా. యా ఉంది, బట్ ఐ హ్యావ్ టు సెండ్ అ డిఫరెంట్ డెక్. డిఫరెంట్ డెక్ ఎందుకు? ఇట్స్ ద సేమ్ అప్డేట్స్ కదా. యా అవును, బట్ ఇది క్లయింట్ ఫేసింగ్ కాబట్టి కొంచెం ఎగ్జిక్యూటివ్ స్టైల్లో షార్ట్గా, క్రిస్ప్గా, విత్ గుడ్ విజువల్స్ అండ్ క్లియర్ స్టోరీ ఉండాలని మా మేనేజర్ చెప్తారు. సో యు మేక్ అండ్ సెండ్ అ డిఫరెంట్ డెక్ ఎవ్రీ టైమ్? అన్ఫార్చునేట్లీ ఎస్. వామ్మో, మేమైతే సేమ్ డెకే పంపించేస్తాం. మై మేనేజర్ ఇవన్నీ అడగరు. నీకే పాపం, ప్రతిసారి ఏదో ఒకటి ఉంటుంది. అదే కదా, మై మేనేజర్ ఆల్వేస్ హ్యాడ్ సమ్ ఫీడ్బ్యాక్ ఫర్ మీ. ప్రతి టాస్క్ని కొంచెం బెటర్ చేయమని అంటుంటారు. ప్రతి మీటింగ్ తర్వాత వాట్ ఎల్స్ కెన్ యూ టేక్ అప్ అని, ప్రతి ప్రెజెంటేషన్ తర్వాత హౌ కెన్ వీ మేక్ దిస్ మోర్ ఇంపాక్ట్ఫుల్ అని అడుగుతారు. ఓహో, అయితే కష్టమే. మా మేనేజర్ అయితే అలా కాదు, థ్యాంక్ గాడ్. లక్కీ యూ. హా, టచ్ వుడ్. మా మేనేజర్కి నేను టాస్క్ కంప్లీట్ చేసి పంపిస్తే చాలు, హీఈస్ మోర్ దెన్ హ్యాపీ. హీ నెవర్ ఆస్క్ మీ ఫర్ ఆల్ దిస్ ఎక్స్ట్రా వర్క్. ఎనీవే, అట్లీస్ట్ ఈవినింగ్ టీటీ ఆడడానికైనా వస్తావా? చాలా రోజులైంది మనం ఆడి. అది డోంట్ టెల్ మీ దట్ నువ్వు మళ్ళీ బిజీ అని. అంటే టీంలో ఒకరు కొత్తగా జాయిన్ అయ్యారు కదా, సో తనకి ఆన్ బోర్డింగ్ ఇవ్వాలి. ఏ, నువ్వు హెచ్ఆర్ ఎప్పుడయ్యా? అబ్బా, జోక్లేయకు. హెచ్ఆర్ జనరల్ ఆన్ బోర్డింగ్ చేస్తారు, కానీ ప్రాజెక్ట్ గురించి, ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, టూల్స్ చూపించాలి, టాస్క్ని ఎలా హ్యాండ్ ఓవర్ చేయాలో నేర్పించాలి. సరే, కానీ మీ టీంలో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అయినా ఎందుకు మీ మేనేజర్ ఎప్పుడు నీకే చెప్తాడు? అదే కదా నా ప్రాబ్లం. ఇక్కడ మేనేజర్కి తన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిన కొద్దీ తనకి మేనేజర్ మీద ఇరిటేషన్ పెరిగింది. హీ వాజంట్ షౌటింగ్, హీ వాజంట్ ఇన్సల్టింగ్, హీ వాజంట్ ఈవెన్ ట్రీటింగ్ హర్ బ్యాడ్. హీ వాజ్ జస్ట్ పుషింగ్. స్మాల్ థింగ్స్ పాయింట్అవుట్ చేసేవారు. హీ యూజ్ టు సజెస్ట్ బెటర్ వేస్. న్యూ రెస్పాన్సిబిలిటీస్ని ఇచ్చేవారు.

మీటింగ్స్లో మోర్ పార్టిసిపేషన్ ఎక్స్పెక్ట్ చేసేవారు అండ్ రెగ్యులర్ వర్క్తో ఆగిపోకుండా ఇంకా నేర్చుకోవడానికి ఎన్కరేజ్ చేసేవారు. ఇలా మంత్స్ పాస్డ్, వర్క్ కంటిన్యూడ్, ప్రాజెక్ట్స్ చేంజ్డ్, డెడ్ లైన్స్ కేమ్ అండ్ వెంట్ అండ్ ఫైనలీ ఇట్ వాజ్ ద డే ఆఫ్ ద టౌన్ హాల్. అందరూ వాళ్ళ వాళ్ళ సీట్స్లో కూర్చున్నారు. ద సీఈఓ గేవ్ ఎ స్పీచ్. ఈచ్ టీమ్ స్పోక్ అబౌట్ దేర్ అచీవ్మెంట్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ఫైనలీ ఇట్ వాజ్ టైమ్ ఫర్ ద అవార్డ్స్. అండ్ కెన్ యూ గెస్ వాట్ హ్యాపెండ్? హర్ నేమ్ వాజ్ అనౌన్స్డ్. తన ఒక అవార్డ్ గెలుచుకుంది. చాలా ఆనందంతో, అంతకంటే ఎక్కువ సర్ప్రైజ్తో తన అవార్డ్ని రిసీవ్ చేసుకోవడానికి తన స్టేజ్ మీదకి వెళ్ళింది. యాజ్ హర్ డైరెక్టర్ హ్యాండెడ్ ఓవర్ ద అవార్డ్ టు హర్, హీ స్మైల్డ్ అండ్ సెడ్, కంగ్రాచులేషన్స్, యూ ట్రూలీ డిజర్వ్ ఇట్. యూ ఆల్వేస్ వెంట్ బియాండ్ వాట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ దాట్స్ వాట్ మేడ్ యూ స్టాండ్ అవుట్. చూసారా లిసనర్స్, తను ఎక్స్ట్రా వర్క్ అనుకున్న ఆ ప్రెజెంటేషన్సే తనకి విజిబిలిటీని ఇచ్చాయి. ఒక న్యూ హైయర్ని ఆన్ బోర్డ్ చేయడానికి హెల్ప్ చేయడం తను ఒక అన్నెసెసరీ రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయింది, బట్ అదే తనకి లీడర్షిప్ని నేర్పించింది. వాళ్ళ మేనేజర్ ఇచ్చే కాన్స్టెంట్ ఫీడ్బ్యాకే తన వర్క్ని షార్పర్ అండ్ బెటర్గా చేసింది. టు సమ్ ఇట్ ఆల్ అప్, వాట్ షీ థాట్ వాస్ ప్రెషర్ వాస్ యాక్చువల్లీ ప్రిపరేషన్. దీన్ని బట్టి మనం ఇవాళ ఒక స్మాల్ థింగ్ని రియలైజ్ అవ్వాలి. మన లైఫ్లో మనల్ని ఎక్కువగా పుష్ చేసే ప్రతి పర్సన్ రాంగ్ కాదు. అప్పుడప్పుడు కొంతమంది పుషర్స్ నాట్ బికాస్ దే వాంట్ మోర్ ఫ్రమ్ అస్, బట్ బికాస్ దే సీ మోర్ ఇన్ అస్. ఈ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. మన పేరెంట్స్, ఒక టీచర్, ఒక కోచ్, ఒక మెంటర్, లేదా ఈ కేసులో లాగా ఒక మేనేజర్. బట్ అలా అని ప్రతి స్ట్రిక్ట్ మేనేజర్ మంచి మేనేజర్ అని కాదు, అండ్ ప్రతి ప్రెషర్ని గ్రోత్ అని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొన్నిసార్లు వీ హ్యావ్ టు స్పీక్ అప్ అండ్ సెట్ బౌండరీస్ ఫర్ అవర్ సెల్స్. మన వెల్బీయింగ్ని మనం డెఫినెట్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. బట్ ఇఫ్ అ పర్సన్ ఇస్ రెఫ్యూజింగ్ టు లెట్ అస్ స్టే స్మాలర్ దెన్ వాట్ దే నో వీ కెన్ బికమ్, దెన్ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ప్రెషర్లా అనిపించిన ఆ చాప్టరే లేటర్ మన గ్రోత్కి టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. డియర్ లిసనర్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ, మన లైఫ్లో మనం ఎంత దూరం వచ్చామని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మనకంటే ముందు మనం ఇంకా ఎంత దూరం వెళ్ళగలం అని నమ్మిన వాళ్ళని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన ఇవాల్టి ఎపిసోడ్ వినేటప్పుడు మీ లైఫ్లో ఇలా ఉన్న ఒక పర్సన్ కనుక మీకు గుర్తొస్తే డెఫినెట్గా టేక్ అ మోమెంట్ టు థ్యాంక్ దెమ్ టుడే. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతా.

రెయిన్బో 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది మీ అందరి ఫేవరెట్ షో హెల్లో రెయిన్బోలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎప్పుడెప్పుడు మీరు నేను టాపిక్ ఇస్తాను, మీరు కాల్ చేయాలా అని వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో ఈరోజు హెలో రెయిన్బోలో టాపిక్ వచ్చేసి లైఫ్ బిఫోర్ ఇంటర్నెట్ అండ్ ఆఫ్టర్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ రాకముందు వచ్చిన తర్వాత మన లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేది మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323003004022321 and 0402970471. ఐ రిపీట్, 0403230003, 0402323401 మరియు 0402970471. మీరు నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. వాట్సాప్ చేసే నెంబర్ 9140233484822. ఈలోపు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేయండి. నేను మన కాలర్స్ని కాలర్స్తో మాట్లాడడానికి రెడీగా ఉన్నాను ఈ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది హలో రెయిన్బోలో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంటర్నెట్కి ముందు మీ లైఫ్ ఎలా ఉంది, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది అనేది మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0404-0023-0023-0024-821 అండ్ 0402-970-4715. మీరు నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9140-232-34822. అయితే నాతో మాట్లాడడానికి రమణయ్య గారు లైన్లో ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్.
4: గుడ్ ఈవినింగ్ అమ్మా.
3: చెప్పండి, ఇంటర్నెట్ రావడానికి ముందు వచ్చిన తర్వాత ఎలా ఉంది?
4: నిన్న గణేశుని పంపించాము. మాకు ముందుగానే దర్శనంకి సంకేతంగా మాకు హారిక వచ్చేసింది, పార్వతీదేవిగా వచ్చేసింది.
3: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
4: ముందుగా సంకేతంగానే వచ్చింది మాకు.
3: థ్యాంక్ యూ సార్.
4: హారికాదేవి వచ్చింది, చాలా సంతోషము. తర్వాత అమ్మా, ఇంటర్నెట్ కంటే కూడా ముందు ఫస్ట్ లో ఇంటర్నెట్ లేనప్పుడు చాలా అవస్థలు పడేవాళ్ళు అమ్మా. ఎందుకంటే అప్పుడు ఏ వార్త తెలియాలన్నా, ఏ చేయాలన్నా కూడా అసలు లెటర్ అయినా రెండు రోజులు పట్టేది. టెలిగ్రామ్ ఇస్తే భయపడిపోవాలి, టెలిగ్రామ్ వచ్చింది ఏందో ఏందో ఏందో అని. ఆ విధంగా ఇంటర్నెట్ రాకముందు భయపడతాను, ఎక్కడన్నా పోవాలన్నా చేయాలన్నా కూడా కష్టంగా ఉన్నాను. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రతి విషయాన్ని కూడా మనము నెట్ లో చూస్తున్నాము, మీతో మాట్లాడుతున్నాము, రేడియోలో వింటున్నాము, ప్రపంచంలో ఉన్న దృశ్యాలన్నీ చూస్తున్నాము, ఎక్కడో దూరం కూడా పిల్లల్ని కూడా చూడగలుగుతున్నాము. ఇంత వచ్చేసింది ఇంటర్నెట్. అయితే మా బోటికి వెళ్ళిన మొత్తం చాలా మంచిదే ఇది. అప్పటికంటే ఇప్పుడే కొంచెం మాకు బెటర్ గా ఉంది అనిపిస్తుంది. అప్పుడు పరిస్థితులు బట్టి అది వేరే.
3: అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండేది, నాకైతే అప్పుడు ప్రశాంతంగా ఉండేది, కానీ సమాచారానికి గానీ దేనికి గానీ కొంచెం డిలే ఉండేది. ఇప్పుడు అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి.
4: దాంట్లో ఉంది.
3: అవును సార్, కరెక్టే.
4: ఎట్లా ఉపయోగించుకోవాలా ఆ రకంగా ఉపయోగించుకోవాలా.
3: అవును సార్, కరెక్ట్ కరెక్ట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, మనతో మాట్లాడడానికి మన నెక్స్ట్ కాలర్ విశ్వేశ్వరయ్య గారు లైన్ లో ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్.
5: మేడం, గుడ్ ఈవినింగ్. మేడం, బాగున్నారా? మేడం,
3: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
5: మేము బాగున్నాం మేడం. కర్నూలు జిల్లా కొడుకు నుంచి నాగలే విశ్వేశ్వరయ్య మేడం.
3: చెప్పండి విశ్వేశ్వరయ్య గారు.
5: మీకు శ్రోతలందరికి మా కొడుకు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మేడం.
3: థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ, మీ అందరికి కూడా. చెప్పండి.
5: నెట్ లేకుండా అంటే అప్పుడు ఆ కాలమే బాగుండే మేడం. బంధుత్వాలు బాగుండేది, అంత సరదాగా పిల్లలు పెద్దలు అంతా సరదాగా అడుగు మీదకి వచ్చి మాట్లాడుకునే వాళ్ళం మేడం.

0: కాస్త టైం కూడా బాగుండే మేడం అప్పుడు.
1: అవును అవును, ఇప్పుడు మనకి
0: ఇప్పుడు
1: ఇన్ఫర్మేషన్ అంతా
0: అంటే
1: ఉంది కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది కదా.
0: ఇప్పుడు అంతా నెట్ వల్ల అంతా బంధాలు బాధ్యతలు విలువ లేకుండా పోయి అంతా చెడ్డదారిలోకి తయారైనారు మేడం. అలాంటి వల్ల కుటుంబాలు కూడా తల్లిదండ్రులు కానీ కాస్త ప్రశాంతంగా మాట్లాడడానికి లేకుండా అయిపోయింది మేడం ఈ కాలం.
1: అవును అవును సార్. సో మీరు ఏమంటారంటే
0: మళ్ళా
1: ఇంటర్నెట్ లేకుండా ఉన్నప్పుడే బాగుంది లైఫ్ అంటున్నారు, అంతేనా?
0: మళ్ళా అదే కాలం రావాలా మేడం? నేను కూడా ఇప్పుడు చిన్న ఫోనే వాడుతున్నా మేడం, పెద్ద ఫోన్ వాడడం లేదు. నాకు చిన్న ఫోను.
1: వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, కొంతమంది ఏమో ఈ జనరేషన్ అంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత బాగుంది, ఎందుకంటే సౌకర్యంగా ఉంది, అందరితో తొందరగా మాట్లాడవచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది. సో సో సో అండ్ సో అండ్ సో అండ్ సో. కొంతమందికి ఏమో పాతకాలమే బాగుండింది, అప్పుడు అందరినీ కలవచ్చు హ్యాపీగా, అంటే ఇలా ఆన్లైన్లలో వీసీ కాల్స్ కాకుండా బంధాలు బంధుత్వాలు చాలా బాగుండేవి అనేసి అంటున్నారు. సరే మీరైతే ఏమంటారు అనేది నాకు కాల్ చేయొచ్చు, బట్ ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత నేను మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, మనకి కాల్స్ వస్తున్నాయి, అలాగే వాట్సాప్ మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో ఐ వాంట్ రీడ్ దిస్ మెసేజ్. దిస్ ఈస్ ఫ్రమ్ ఆశీష్ డెన్వర్. సో లైఫ్ వాజ్ మోర్ స్లో పేస్డ్ బిఫోర్ ఇంటర్నెట్. దెర్ వాజ్ జాయ్ ఇన్ అప్రిషియేటింగ్ స్మాల్ థింగ్స్ అండ్ వీ వర్ మోర్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు పీపుల్ అరౌండ్ అస్. టెక్నాలజీ డెఫినెట్లీ హెల్ప్డ్ అస్ స్టేయింగ్ కనెక్టెడ్ టు పీపుల్ అక్రాస్ డిఫరెంట్ కాంటినెంట్స్, బట్ ఆన్ ఎ హోల్ ఇట్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ డిస్టెన్స్. కరెక్ట్, అదైతే ఆబ్వియస్లీ, ఎందుకంటే మనకి ఎమోషనల్ డిస్టెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. దేర్ ఆర్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్, బట్ కాన్స్ సీమ్స్ టు ఓవర్ట్.

0: అవుట్వే ద ప్రోస్ ఇన్ మై ఒపీనియన్ అని ఆశీష్ పంపించారు మనకి మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, డెఫినెట్లీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా తక్కువైపోయింది. సో ఇట్ ఈజ్ లైక్ ఆన్ కాల్ ఆర్ వాట్సాప్ కాల్ ఆర్ గూగుల్ ఆర్ ఎనీవేస్ మనం కనెక్ట్లో ఉన్నా కూడా ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఎప్పుడో ఒకసారి చూసుకునేది డిఫరెంట్ ఉంటుంది, నార్మల్గా డిఫరెంట్ ఉంటుంది. అండ్ మన భావాలని వ్యక్తీకరించడం కూడా, వ్యక్తపరచడం కూడా సారీ, చాలా తక్కువ అయిపోయింది. ఎస్, ఐ డెఫినెట్లీ యాక్సెప్ట్. అండ్ ఎస్, మన కాలర్ ఉన్నారు, నెక్స్ట్ ఓలేటి ప్రభాకర్ గారు మాట్లాడేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి.
1: ఇంటర్నెట్
0: చెప్పండి.
1: ఇంటర్నెట్ అంటే ఇంటర్లో నెట్ లో పడిపోకూడదు. నెట్ అంటే ఏమిటంటే వల.
0: ఓకే,
1: ఆ వలలో పడకూడదు.
0: ఓకే,
1: ఇంటర్నెట్ రావడం వల్ల మంచి ఉపయోగాలే ఉన్నాయి, కానీ వలలో పడకూడదు.
0: ఓకే సార్, కరెక్ట్.
1: మేము మా ఏజ్ వాళ్ళం అందరం అయితే మాత్రం ఇప్పుడు కొత్త లోకాన్ని చూస్తున్నాం ఈ ఇంటర్నెట్.
0: అవును సార్, కరెక్ట్.
1: అప్పట్లో ఇవేమి ఉండేవి కాదు కదమ్మా.
0: అవును అవును,
1: చేతిలోనే మనకి స్వర్గం కనిపిస్తుంది, చేతిలోనే మొత్తం ప్రపంచం అంతా కనిపించిపోతున్నది.
0: అవును సార్,
1: ఆ వ్యవస్థ వచ్చింది, బానే ఉంది, కానీ దాన్ని ఉపయోగించే విధానంలోనే ఉంటుంది.
0: చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ ఈవినింగ్ అండి, రామాచారపురం విశాఖ మాట్లాడుతున్నామా.
0: చెప్పండి రామాచారి గారు.
2: ఇప్పుడు అవసరం, ఎప్పుడు మనం 2019 లో వచ్చినప్పుడు ఎట్లొచ్చింది కరోనా టైం దగ్గర అవసరం ఉన్నప్పుడు కూడా భవిష్యత్తులో చెప్పలేం ఇప్పుడు ఏమొస్తుందో.
0: అవును,
2: ఉండాలి, కానీ ఉండగా అంత ఎక్కువ ఉండకూడదమ్మా.
0: ఓకే, వాడకం అనేది తక్కువగా ఉండాలి అంటున్నారు.
2: ఉండాలి, వాడినప్పుడు వాడాలి. దీనివల్ల ఏమైతుంటే అందరూ గురి చూసి వాత పెట్టుకున్నట్టు ఒకరి ఒకరు నేర్చుకోవడం వల్ల కూడా కొంచెం ఆరోగ్యం కొంచెం ఖరాబ్ అవుతుంది. రిలేషన్ కూడా ఏమవుతుంది, దగ్గర రాని ఫోన్ల ద్వారా ఇప్పుడు చాలా మంది పెళ్లి కార్డులే కానీ చెప్పండి, పెళ్లి ఏం చెప్తారు ఫోన్లు చేసి. లేకపోతే
0: అవును, ఇంతకు ముందు ఇంటికి వచ్చి కార్డ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ చేసేస్తున్నారు. కరెక్ట్ సార్, చాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్. మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా వస్తుంది. థ్యాంక్స్. ఎస్, డెఫినెట్గా బంధాలు బంధుత్వాలు అయితే తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు ఇంటికి వచ్చి పిలవడం అనేది ఒక ఆనవాయితీ, దాని ద్వారా కలవడం, కాసేపు మాట్లాడుకోవడం ఇవన్నీ జరిగేది. బట్ ఇప్పుడు ఇవన్నీ లేదు. వాట్సాప్లో ఒక మెసేజ్ చేసేస్తున్నారు, ఈవెన్ సమ్ టైమ్స్ కాల్ కూడా చేయకుండా చెప్పేస్తున్నారు. సో ఎక్కడ ఉంటుంది రిలేషన్షిప్ అనేది? సరే, ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ ట్రాక్ విందాం. దానికంటే ముందు ఒక ప్రోమో, తర్వాత బ్యూటిఫుల్ ట్రాక్, తర్వాత నేను మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం రంగులమయం.
3: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా, మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

స్టూడియో క్లాక్ లో సమయం 7:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో 20th edition ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 బీయింగ్ హెల్డ్ ఇన్ జపాన్ పీరియాడిక్ ఎఫ్ఎం అప్డేట్స్ వింటారు.

0: వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది హలో రెయిన్బోలో, మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, మన టాపిక్ వచ్చేసి ఇంటర్నెట్కి ముందు, ఇంటర్నెట్కి తర్వాత మన లైఫ్ ఎలా ఉంది అనేది మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323030030, 0402323481 అండ్ 0402970475. మీరు నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9140232334822. అయితే మనకి వాట్సాప్ మెసేజ్ ఒకటి వచ్చింది, చదివేసి ఇంకో కాలర్ని తీసుకుంటాను. సో ఇది పోలిశెట్టి మెహర్ బాబా దగ్గర నుంచి వచ్చింది. గుడ్ ఈవినింగ్ హారిక సుబ్రహ్మణ్యం గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇంటర్నెట్ లేని కాలంలోనే బాగుండేది. టెక్నాలజీతో పాటు మనుషుల ప్రవర్తన కూడా మారుతుంది. ఈ కాలంలో చెప్పాలంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హాయిగా ఆడుకోవడం మానేసి మంచిగా చదువుకోవడం మానేశారు. ఫోన్ ఇస్తేనే ఫుడ్ తినడం, ఫోన్లోనే ఆడుకోవడం, ఫోన్లతోనే ఉండడం అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ ఇప్పుడే ఇలా ఉంది అంటే ఫ్యూచర్లో ఇంకా ఎలా ఉంటుందో అని అనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో చక్కగా చల్లగాలిలో మంచేదో చెడేదో తెలుసుకునేవారు. కష్టం విలువ ఏంటో తెలుసు, సంతోషం గొప్పదనం ఏంటో కూడా వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు ఇంటర్నెట్తో పాటు మనుషులకు మనీ మైండ్ ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు జనరేషన్ అంతకు ఏం బాగాలేదు అనిపిస్తుంది. ఇంటర్నెట్ ప్రభావం పిల్లలపై మరింత ఎక్కువగా పడుతుంది. ఇంటర్నెట్ని పిల్లలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది. చాలా చక్కగా చెప్పారు మెహర్ బాబా గారు. నిజంగా ఎవరైనా పిల్లలు, నేను ఇప్పుడైతే స్కూల్ నుంచి రాగానే వచ్చి ఆడుకోవడం కానీ ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి ఏదో ఒక ఆట ఆడడం నేనైతే చూడట్లేదు. రాగానే టీవీలో కత్తుక్కుపోతున్నారు లేదా ఫోన్లో కత్తుక్కుపోతున్నారు. అదే ప్రపంచం అయిపోయింది. ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి లేకుండా పోతుంది, కష్టం అనేది తెలియకుండా పోతుంది. ఐ టోటల్లీ యాక్సెప్ట్, బట్ దీని గురించి ఇంకా మాట్లాడతాను. కానీ మన కాలర్ ఆల్రెడీ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత వి విల్ డిస్కస్. శ్రీనివాస్ గారు
1: తప్పకుండా కూడా
0: సార్, గుడ్
1: ఈవినింగ్. అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ కంపల్సరీగా ఉంటుంది. మనం ఏదైతే ప్రోడక్ట్ వస్తుందో దాన్ని యూజ్ చేసే దాని మీద మనకు అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా కూడా దాన్ని ఏ విధంగా మలుచుకోవాలో ఆ విధంగా మలుచుకొని పనిచేసుకుంటేనే అది మనకు బాగా హెల్ప్ చేస్తుంది. మనం కూడా దాంతో సహకరించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నామా. ఎన్నో డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి, మనం దాని గురించి పోవద్దు. మనం
0: అంటే మనకు అవసరం ఉన్నంత వరకు వాడుకొని అవసరం లేనిది ఎక్కువగా వాడొద్దు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

0: ఇట్స్ మనం ఉన్నది హెలో రెయిన్బోలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో ఎఫ్ఎం రెయిన్బోతో జీవితం రంగుల మాయ. ఒక చిన్న ప్రోమో తర్వాత ఒక పాట.
1: జాగ్తే రహో జాగ్తే రహో,
2: సిర్ఫ్ జాగ్తే నహీ సజగ్ రహో,
1: సిర్ఫ్ రాతో మే నహీ జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై,
2: అఫ్వాహో సే
1: ధోకా ధడీ సే
2: జాగరూక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి
1: అప్నే జిమ్మేదారియో కే ప్రతి.
2: హర్ సహీ ఫైసలే కీ శురువాత్ హోతీ హై జాగరూకతా సే, ఔర్ జాగరూకతా కీ శురువాత్ హోతీ హై సజగ్ భారత్ సే.
1: సజగ్ భారత్,
2: జాగరూక్ భారత్,
1: సశక్త్ భారత్.
2: సునియే సజగ్ భారత్
1: సోమవార్ సుబహ 11:30 పర్ సిర్ఫ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పర్. సజగ్ భారత్,
2: జాగరూక్ బనియే,
1: సజగ్ రహియే.
0: శ్రోతలకు నమస్కారం. వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు రెయిన్బో ఎఫ్ఎంలో ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. శ్రోతలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402323000, 0402323481 అండ్ 0402970471.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో. వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది హలో రెయిన్బోలో, మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, మనకి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది, లాస్ట్ మెసేజ్ ఫర్ ద కాలర్ షో చదివేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఇంటర్నెట్ గురించి చెప్పాలంటే ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ పాయిజనస్ లాగా, వితౌట్ ఇంటర్నెట్ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఇంటర్నెట్ లేకుండా ఇవాళ ఎలాంటి వర్క్ అవ్వట్లేదు. స్టడీస్, పేమెంట్ ఇన్ఫర్మేషన్, డౌట్స్, వాట్ నాట్. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు యూజ్ చేసుకోవడం హ్యాబిచ్యుయేట్ చేసుకోవాలి. డోంట్ అడిక్ట్ టు ఎనీథింగ్, ఎనీథింగ్ గోస్ ఎక్స్ట్రీమ్ దట్ లీడ్స్ టు లూజ్ దెమ్ సెల్ఫ్. దిస్ ఇస్ సత్య ఫ్రమ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. సో యాప్ట్, చాలా బాగా చెప్పారు, కరెక్ట్ అండి. సో ఏదైనా ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా, అసలు మనం చేతిలో రూపాయి లేకుండా బయట తిరగగలుగుతున్నాము అంటే అది ఇంటర్నెట్ వల్ల అని. సరే, ఇంకా మాట్లాడుకునేది ఉంది, బట్ కాలర్స్ తోటి కూడా మాట్లాడాలి కదా. మన కోసం మాట్లాడడానికి రమేష్ గారు లైన్లో ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్. సార్, గుడ్ ఈవినింగ్ రమేష్ గారు. సార్ లైన్లో ఉన్నారా? చెప్పండి సార్. చెప్పండి. ఆన్ ఎయిర్ సార్, చెప్పండి. చెప్పండి సార్.
2: కొన్ని మంచి చూపిస్తుంది, కొన్ని చెడు కూడా చూపిస్తుంది. మంచి తీసుకోవాలి, చెడు
1: చూపిస్తుంది. కరెక్ట్
2: కే రమేష్ చెప్పండి. అయితే ఇంటర్నెట్ చాలా మంది మంచి కూడా ఉంది, అలా చెడు కూడా ఉన్నాయి. పిల్లలు చెడిపోతున్నారు అన్నమాట ఇంటర్నెట్ చూసి, అట్లా కూడా అవుతుంది అన్నమాట. మంచి తీసుకుందాం, చెడు చూపెట్టేసామని నేను.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. సో ఎస్, మనకు ఇంటర్నెట్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే టూ మచ్ ఆఫ్ అడిక్షన్ టు ఇంటర్నెట్ రియలీ నాట్ గుడ్. మనం ఈ ఇప్పుడు చూస్తే ఫోన్ లేకుండా మన చేతిలో ఎలాంటి పని చేసినా, అన్నం తింటున్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, ఫోన్లోనే ఉంటున్నాం, ఆ ఫోన్లో ఇంటర్నెట్లోనే ఉంటున్నాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్? మనము మన ఫ్యామిలీకి ఎంతవరకు టైం ఇస్తున్నాం, లేదా మన కోసం మనం ఎంత టైం తీసుకుంటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇంటర్నెట్ ఈజ్ రియలీ గుడ్, మనకి ఇప్పుడు ఉన్న దగ్గర నుంచి ఎన్నో పనులు చేసి పెడుతుంది. కానీ మనం అదే చిల్లర తీసుకెళ్ళి బయట ఒక వస్తువుని కొనుక్కుంటే ఎంత మిగులుతుంది ఏంటి అనేది ఒక లెక్క అనేది ఉంటుంది. ఇప్పుడు పేటీఎం ఫోన్స్ వీటిలో యూజ్ చేస్తున్నాం, ఇవి ఇంట్లో నుండి అన్నీ మన డోర్ దగ్గరికి వస్తున్నాయి, కానీ తెలియకుండానే స్పెండ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. సో ఒకటి కాదు, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి మీ తరపున మీరు కూడా ఆలోచించండి, మీరు ఎంతవరకు వాడుతున్నారు ఇంటర్నెట్ని, అది మనకి ఎంతవరకు అవసరం అనేది ఒకసారి ఆలోచించండి. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర కీలకమని, ఆయన సేవలకు గుర్తుగా హైదరాబాద్లో స్మారక పార్కు ఏర్పాటు చేయడం ఆనందదాయకమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు దేశ పటిష్టతకు మూలమని కొనియాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నోటీసులు పొందినవారు అవసరమైతే తప్ప వ్యక్తిగత విచారణకు రావాల్సిన పనిలేదని సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఫారం 6 డిక్లరేషన్ను సుప్రీంకోర్టు సమర్థించిందని పేర్కొంది. 2027 వర్షాకాలానికి ముందే మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వీటి డిజైన్లు అక్టోబర్ 5వ తేదీన సీడబ్ల్యూసీ ముందుకు రానున్నాయని, భద్రత నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు డిమాండ్ 9 రెట్లు ఎక్కువగా ఉండటం వల్లే త్వరగా పూర్తవుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. బుకింగ్ వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పటిష్టంగా నిర్వహిస్తున్నామని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఐసాక ఫ్యూజన్ 2026 సదస్సులో సైబరాబాద్ సిపి ఎం రమేష్ మాట్లాడుతూ పెరుగుతున్న సైబర్ ముప్పులు, ఏఐ, డేటా రక్షణపై అవగాహన పెంచుకోవాలన్నారు. డిజిటల్ మోసాల నివారణకు సంస్థలు, నిపుణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా సమీక్షలో మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలకు 1000 కోట్లు, మహిళా భవనాలకు 800 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే ఉపాధి హామీ పనులను విస్తరించి వేసవి తాగునీటి సరఫరాకు ప్రత్యేక కమిటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. ఫైనల్స్లో ఇరు జట్లు ఇరాన్పై గెలుపొంది. మహిళల జట్టు 3వ పసిడి పథకాన్ని, పురుషుల జట్టు 4వ పసిడి పథకాన్ని భారత్కు అందించాయి. సెప్టెంబర్ 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు బ్యాంకు యూనియన్ల సమ్మె దృష్ట్యా వినియోగదారుల ఇబ్బందులను నివారించేందుకు ఆర్థిక శాఖ ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయని ప్రకటించింది. అలాగే సమ్మెకాలంలో అదనపు ఏటీఎం రుసుములను కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మినహాయించాయి. సమీకృత రైల్ పార్సిల్ యాప్ ద్వారా డిజిటలీకరణ పారదర్శకత తీసుకొచ్చినందుకు దక్షిణ మధ్య రైల్వేకు ఈ గవర్నెన్స్ విభాగంలో ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2026 లభించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పీసీసీఎం ఈటీ పాండే ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది తెలంగాణ షోలో మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఈరోజు మన తెలంగాణ సెగ్మెంట్లో మన తెలంగాణ గర్వకారణమైన ఒక అద్భుతమైన జానపద కళ గురించి తెలుసుకుందాం. అది మన ఒగ్గు కథ గానం. ఇప్పుడున్న జనరేషన్లో చాలా వరకు ఇదేంటి అనేది కూడా తెలియదు. అసలు ఒగ్గు కథ అంటే కేవలం ఒక కథ కాదు, అది ఒక జీవితం, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం. అయితే ఈ ఒగ్గు కథ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనేది మనకి ఖచ్చితంగా తెలియదు, కానీ ఏ ఇయర్ ఏంటి అనేది, కానీ ఇది చాలా పురాతనమైన జానపద కళ. సుమారు శతాబ్దాల క్రితం ఇది స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఇది మన తెలంగాణలో పుట్టిన జానపద ప్రదర్శన. ఈ కళను ప్రధానంగా ఒగ్గు వృత్తిదారులు చేస్తారన్నమాట. ముఖ్యంగా ఈ ఒగ్గు కథ గానంలో వాళ్ళు చెప్పే కథలు ఏంటి అంటే మల్లన్న స్వామి కథ, పోచమ్మ కథ, ఎల్లమ్మ కథ. వాళ్ళ ద్వారా వినే ప్రతి పదం మనసుని తాకుతుంది. దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం. కొన్ని బ్యూటిఫుల్ ట్రాక్స్ మీకోసం, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం తెలంగాణలోని ఒగ్గు కథ గానం గురించి మన తెలంగాణ సెగ్మెంట్లో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది తెలంగాణలో. మీ ఆజీ హారిక సుబ్రహ్మణ్యంతో రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో సమయం 8:26 దాటి 38 సెకండ్లు కావస్తుంది. సో మనం ఒగ్గు కథ గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే ఈ ఒగ్గు కథలో ముఖ్యంగా మనకు కనిపించేది వినిపించేది ఏంటి అంటే వారి గాత్రం, వారి నృత్యం, వారి వస్త్రధారణ. ఒగ్గు కళాకారులు తలపై పాగా, మెడలో రుద్రాక్షలు, చేతిలో డప్పు లేదా ఒక జగ్గుతో మనకి కనిపిస్తారు. అంటే వాళ్ళు స్టేజ్ పైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఇవన్నీ వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నమాట. వారు కథ చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి నవ్వుతాం, ఒక్కొక్కసారి ఆలోచిస్తాం, మరొక్కసారి కన్నీళ్ళు కూడా తెప్పిస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం ఈ ఒగ్గు కథలో చెప్పే మల్లన్న కథ గురించి మాట్లాడుకుంటే కనుక, మల్లన్న అంటే భక్తుల దేవుడు, పేదల పాటి పరమాత్మ. వాళ్ళకి ఒకప్పుడు ఒక గ్రామంలోట ఒక భక్తుడు ఎంతో కష్టాల్లో ఉన్నాడు. అప్పుడు మల్లన్న అతనికి సహాయం చేసి అతని జీవితం మార్చాడు. దీన్ని ఎంతో చక్కగా కథ ద్వారా మనకి వినిపిస్తారు ఒగ్గు కళాకారులు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, భక్తి ఉంటే దేవుడు మనతోనే ఉంటాడు. అండ్ వాళ్ళ ప్రదర్శన చూసేటప్పుడు మీకు ఎంతో ఆశ్చర్యపడతారు. అండ్ అలాగే మీరు అలా కళ్ళకి కట్టేసినట్టుగా వాళ్ళని, వాళ్ళ దగ్గర నుంచి మన ఐ కాంటాక్ట్ కూడా పక్కకి జరగకుండా చూస్తాం. ఎందుకంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కూడా ఒగ్గు కథ గానానికి ఎప్పుడైనా వెళ్ళి చూడండి. అంటే ఈ ఇప్పుడున్న కల్చర్కి ఇది చాలా విరుద్ధం, పాతకాలం. కానీ దాన్ని అది వింటూ ఉంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇంకా మాట్లాడుకుందాం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇది తెలంగాణ రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ఈ మోడ్రన్ ప్రపంచంలో ఇలాంటి జానపద కళలు అంటే ఒగ్గు కథ గానం లాంటి కళలు చాలా తగ్గిపోతున్నాయి. కానీ మన సంస్కృతిని నిలబెట్టేవి ఇవే, మన రూట్స్ని గుర్తు చేసేది కూడా ఇదే. ఒగ్గు కథ అనేది కేవలం కళ కాదు, మన తెలంగాణ ఆత్మగౌరవం. ఈ కళను ప్రోత్సహించాలి, కళాకారులని మనం గౌరవించాలి. మన పిల్లలకి కూడా వీలున్నప్పుడు తీసుకెళ్ళి చూపించి పరిచయం చేయించాలి. ఒగ్గు కథలో వినిపించిన ప్రతి స్వరం కూడా మన హృదయాల్లో ఎప్పటికీ మోగుతూనే ఉంటుంది. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం ఉన్నది తెలంగాణలో. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న ప్రోమో, తర్వాత పాట, తర్వాత నేను మీతో మాట. స్టే ట్యూన్డ్.
1: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
2: No, tell me.
1: I don't want to miss out. Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
2: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
1: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
3: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.

శ్రోతలకు గమనిక. వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు రెయిన్బో ఎఫ్ఎంలో ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. శ్రోతలు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402323-0030, 0402323-4821 అండ్ 0402970-4715.

0: హైదరాబాద్స్ హార్ట్ బీట్,
1: సికింద్రాబాద్స్ వైబ్,
0: ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్. దట్స్ రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఎంటర్‌టైన్‌మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్.
1: మ్యూజిక్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో.
0: సో whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నది రిమ్ జిమ్ హైదరాబాద్లో, మీ ఆచే హారిక సుబ్రహ్మణ్యంతో. రెయిన్బోతో జీవితం రంగులమయం. అయితే ఈరోజు ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. మనకి వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఇవి అంటే ఇవే వరల్డ్ అనిపించే టైంలో ఒక చిన్న ప్రశ్న, మన ఫ్యూచర్ సేఫ్గా ఉందా అని ఒకసారి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎందుకంటే మన ప్రపంచంలో ఇంకా ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి. మనందరికీ గుర్తుండే ఉంటుంది 1945లో హీరోషిమా నాగసాకికి ఒక నాగసాకి మధ్యలో ఒక్క బాంబ్ లక్షల ప్రాణాలు, జీవితాలు క్షణాల్లో మాయమైపోయాయి. అది ఒక కంట్రీపై అటాక్ మాత్రమే కాదు, అది ఒక హ్యుమానిటీపై ఒక గాయం. ఇప్పటికీ అక్కడి వాళ్ళు ఆ బాధని మర్చిపోలేరు. అందుకు యునైటెడ్ నేషన్ ఏం చేసిందంటే ఈరోజు డిక్లేర్ చేసింది అణు ఆయుధాలు పూర్తిగా తొలగించాలని, ప్రపంచంలో శాంతి ఉండాలని. జెన్జీ అంటారు కదా, నో టాక్సిక్ పీపుల్, ఓన్లీ గుడ్ వైబ్స్ అని. అదే కాన్సెప్ట్ నేషన్స్కి అప్లై చేస్తే నో న్యూక్లియర్ వెపన్స్, ఓన్లీ పీస్ వైబ్స్. వార్ క్రియేట్ డిస్ట్రాక్షన్స్ బట్ పీస్ క్రియేట్ ఫ్యూచర్. ఏమంటారు, కరెక్టే కదా. అలాగే మన శ్రోతలందరికీ మరొక్కసారి గమనిక, వరల్డ్ డెఫ్ డే సందర్భంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ENT సర్జన్, కోక్లియర్

ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు పాల్గొంటారు. వినికిడి సమస్యలు, చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై శ్రోతలు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. శ్రోతలు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 040-2323-0030, 040-2323-4821, 040-2970-4715. సో హైదరాబాద్స్ ఏమంటారు ఈ ఈవినింగ్కి? ఫుల్ ఎనర్జీ, ఫుల్ వైబ్స్ ఆన్, రెయిన్బో మ్యాజిక్ే కదా ఈ ఫుల్ వైబ్ అంతా, మన రెయిన్బో మ్యాజిక్లోనే ఉండింది. లైఫ్ని సీరియస్గా కాదు బాస్, స్టైలిష్గా హ్యాపీగా ఉండేలా చూసుకోండి. నేను మీ ఆర్జే హారిక సుబ్రహ్మణ్యం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 నుంచి ఈ రోజుకి సైన్ ఆఫ్ చెప్తున్నా. మళ్ళీ కలుద్దాం ఇంకొక రాకింగ్ ఈవినింగ్ మరిన్ని క్రేజీ వైబ్స్తో. అంటిల్ దెన్ స్టే ట్యూన్స్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇది రిమ్ జిమ్ హైదరాబాద్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.